0: If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya samskruti anupamanamainatundi atyunnatamainatundi.
0: The culture of Bharat is noblest and second to none.
1: Manishi ante manase.
0: Manishi, man, means manas, the mind.
1: Manas ante sankalpamulu yokka cherike.
0: Mind is the combination of thoughts.
1: Sankalpamulu yokka prabhavame nadatalu.
0: Thoughts lead into action.
1: Nadatalu yokka phalatame sukadukkamulu.
0: Action results in good or bad as the case may be.
1: ఈనాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే.
0: ద ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ వన్స్ ఓన్ యాక్షన్స్.
1: ఈ నడవడికకు మూల కారణము సంకల్పములే.
0: ఇట్స్ ఓన్లీ థాట్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ద యాక్షన్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు.
0: యాజ్ the man has this manas, the mind, he is called manishi, human.
1: Manase lekapothe manishe kaadu.
0: Without the mind, he is no human at all.
1: Manasu galavade manishi.
0: Therefore the one with manas, mind, is manishi, human.
1: Pashupachi mrugadulaku manasu ledu.
0: Birds and animals, they have no mind.
1: Kanukane ee manasu dwarane vaakku aavirbhavistu unnadu.
0: The words originate out of the mind.
1: ఈ మనసు అహం తత్వము నుండినే ఆవిర్భవించింది.
0: దిస్ మైండ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఈగో.
1: అహము ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: ది ఈగో ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: కనుక వాక్కు, మనసు, అహము, ఆత్మ ఈ నాలుగును ఒక కుటుంబమే.
0: దేర్ఫోర్ ద వర్డ్, ద మైండ్, ఈగో అండ్ స్పిరిట్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఇందులో మనసు, వాక్కు, అహము మూడు చేరినప్పుడే మానవత్వము దివ్యత్వంగా రూపొందుతుంది.
0: The human life would attain divinity if it only has the combination of these three, the word, mind and ego.
1: ఈ మూడు కూడను అన్యోన్య అనురాగ సంబంధ బాంధవ్యంతో కూడినప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని పొందుతుంది.
0: When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వానికి భిన్నం జరిగినప్పుడు ఇది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతుంది.
0: When there is disharmony among these three, it leads to restlessness.
1: Oka intilo mugguru sodarulu untaru.
0: There in a house there are three brothers.
1: Ee mugguru kodanu okarinokaru anusarinchi preminchi okarinokaru anyonyamga kalasi undinappude ee intilo oka vidhamainatundi shanti yerpadutundi.
0: When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home.
1: Kani ye karanam chetanenu ఈ ముగ్గురికి మనసునందు అభిప్రాయ భేదములు ఆవిర్భవించినప్పుడు ఒకరికొకరు ద్వేషించి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకిపోతుంది.
0: ఫర్ సమ్ రీజన్ అదర్, వెన్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ద హోల్ హౌస్ విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఐకమత్యమే ఈ ఆనందమునకు శాంతికి మూల కారణము.
0: యూనిటీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీస్ అండ్
1: ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది.
0: దిస్ యూనిటీ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్.
1: ఇక్కడ ఇల్లు ఏమిటి, ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి?
0: హూ ఆర్ దీస్ త్రీ బ్రదర్స్ అండ్ వాట్ ఇస్ దిస్ హౌస్?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిది ఒక ఇల్లు లేక ఒక దేవాలయము.
0: బాడీ ఇస్ ద టెంపుల్ అండ్ బాడీ ఇస్ ద రెసిడెన్స్. ఆర్ రెసిడెన్స్.
1: కనుక ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు.
0: ఇన్ దిస్ రెసిడెన్స్ ఆఫ్ దిస్ బాడీ దేర్ ఆర్ త్రీ బ్రదర్స్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్
1: అనగా సంకల్పములు, వాక్కు, క్రియాశక్తి వీటి మూడు పేర్లు.
0: హియర్ వి ఫైండ్ త్రీ, థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
1: ఈ మూడు కూడాను అన్యోన్యతగా, ఐకమత్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండినప్పుడే ఏ కార్యమైన కూడాను విజయాన్ని సాధించవచ్చు.
0: When all the three brothers mingle happily in joy and bliss, in unity, they will accomplish success.
1: కానీ థాట్స్ ఒక వైపున, పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడా మనం సాధించలేము.
0: When thoughts and words and action go in different directions, there will be no success at all.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు.
0: The harmony or the unit of these three is called Trikarana Siddhi.
1: కనుకనే మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ప్రోత్సాహ ఉత్సాహములను మనం పురికొల్పాలి.
0: Therefore, we should encourage and foster the unity among these three.
1: నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమములు ఆచరిస్తూ ఉండినటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతూ వచ్చాడు.
0: Very strong one, the wicked one, very cruel Ratnakara. To carry out his daily living, he resorted to all wicked, cruel activities.
1: తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి.
0: He had all wicked thoughts.
1: నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది.
0: And it has taken the very vile form.
1: కర్ణ శూన్యమే కాఠిన్యము అభివృద్ధి అయిపోయింది.
0: And his action is full of cruelty.
1: కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు.
0: Therefore, he has become a very big robber on the wayside.
1: వీరు వారు అనే భేదము లేకుండా అందరిని కూడా నువ్వు చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He had no thoughts of mine and thine. He went on killing everyone on the way and robbed them.
1: ఈ దుర్గుణములను, దురాలోచనను, దుస్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్కతూరి సప్త ఋషులను దర్శించటం చేత, ఆ దర్శనం చేతనే పాపనాశనమై.
0: Such a ratnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the seven sages of the rishis,
1: వీరిని కూడాను అటకాయించి, వీరిని కూడాను అడ్డగించి, వీరిని చంపడానికి ప్రయత్నించాడు ఈ రత్నకారుడు.
0: రత్నకార మేడ్ ఎన్ అటెంప్ట్ టు కిల్ దీస్ సేజెస్ ఈవెన్.
1: నాయన, చంపటం గొప్పతనం కాదు.
0: దే సెడ్, లుక్ హియర్, నథింగ్ గ్రేట్ ఇన్ కిల్లింగ్.
1: కొన్ని కీటకాదులు కూడాను మానవుని కీడు చేస్తుంటాయి.
0: దే ఆల్సో హార్మ్ యూ వన్ వే ఆర్ అదర్.
1: మేలు చేసినటువంటి వాడే మనిషి.
0: ద వన్ హూ హెల్ప్స్ ఇస్ హ్యూమన్.
1: మేలు మహేశుడైనా చేయగలడు.
0: The help could be done even by God.
1: కనుకని మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు.
0: Make every effort to help but not to harm.
1: ఎందుకోసం ఈ పని చేస్తున్నావు?
0: Why do you do this?

0: O man, why don't you tread along the path of the devotees who meditate on God?
1: Pichivada.
0: Madcap.
1: Ee chinna kooti nimittamai koti mandiri baada petti nee potta nimpukoni neevu anubhavincheetundi sukham emti?
0: O madcap, you suffer many people, you harm many to fill your
1: nee kutumbam ye sukhamuna anubhavistundadi.
0: What kind of happiness that your family enjoys?
1: Ituvanti papakrutyamunaku moolu kodakudu.
0: Never submit yourself to sinful acts.
1: Kanuka neevu neti nundi శరీరము ధరించినటువంటి వ్యక్తి కనుక కర్తవ్య కర్మంగా ఆచరించి కరచరణ అవయవములతో కర్మలు ఆచరించి
0: హావింగ్ టేకెన్ అపాన్ యువర్ సెల్ఫ్ దిస్ బాడీ డూ యువర్ డ్యూటీ విత్ ఆల్
1: శ్రమించి నీవు భుజించు
0: అండ్ యు చాంట్ ద నేమ్ అండ్ దెన్ పార్టేక్ ఫుడ్
1: అని ఈ సప్తఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి.
0: Because of this teaching of this of these sages, by conversation, by the touch, there was transformation in Ratnakara.
1: Kanukane satsangamu aneetvantidi manavuniki pradhana lakshyam.
0: Therefore, for every man, good company is essential.
1: Ee satsangam chetane oka vidhamainatundi yokka ekaantanni ekagratanu manam poshinchukovachunu.
0: Only in good company we can develop concentration.
1: Ee satsangam cheta మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలం గావించుకోవచ్చు.
0: వీ కెన్ ఆల్సో కిల్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ విత్ ఇన్ us.
1: చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమునకు మూల కారణము.
0: గివింగ్ అ బ్యాడ్ థాట్స్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: కనుకని ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తాము ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ ఎంటర్టైన్ వెరీ గుడ్ థాట్స్.
1: ఆనాటి నుండి ఈ సప్తఋషుల యొక్క ప్రబోధ చేతను ప్రోత్సాహం చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామంను చింతిస్తూ కూర్చున్నాడు.
0: ఆఫ్టర్ బీయింగ్ టాట్ బై ఆల్ ది సెవెన్ సేజెస్ రత్నకార స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కట్టకడపటకు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామం చేతనే తన యొక్క జీవితము ధన్యమైపోయింది.
0: హిజ్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్.
1: లోకదాత భగవంతుడైనప్పుడు శ్లోకదాత వాల్మీకిగా మారిపోయాడు.
0: The giver of this creation is God Lokanatha, while Valmiki is the composer.
1: Lokanathaku sambandhinchinatuntiga Shlokanathudu kudanu abhivruddhi pondadu.
0: And therefore he could improve himself in this composition of verses.
1: Shlokanathude lekapothe Lokanathuni yokka prachara prabodhalu jagattuniki vyapinchi undetunti kaadu.
0: Without this divine composer Shlokanatha, you wouldn't have had the God divinity being spread so wide.
1: Kanuka Shlokanatha ainatunti Valmiki goppa lokaniki oka aadarshavantamainatunti ఆదర్శాన్ని నిరూపించాడు.
0: ద గ్రేట్ ద గ్రేటెస్ట్ డివైన్ కంపోజర్ వాల్మీకి ఈజ్ అన్ ఐడియల్ టు ద వరల్డ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మంచి ఆదర్శప్రాయుడిగా తయారు కావాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ మౌల్డ్ హింసెల్ఫ్ ఇన్ అన్ ఐడియల్ వన్.
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటున్నది.
0: ద గ్రేట్నెస్ of human life
1: manavuni yendu leni shakti maraku deeni endi e maatram kanipinchadu.
0: The power latent in man is not found anywhere.
1: Sarva shaktulu kudunu manavuni yendu imidi untunnavi.
0: All the power is present within the man.
1: Aithe danu sariyainatuvanti reetiga samskarimpa cheskovali.
0: However, it has got to be refined.
1: Doshamunu nirmoolamu gavinchi
0: removing all the defects.
1: Gunamunu poshinchukunnappudu
0: when we develop
1: poshinchukunna gunamulo aacharanamlo pettinappudu
0: when once the virtue is
1: ఆనందానికి సరియంటి ఆలవాలం అయిపోతుంది.
0: One has to give up the bad qualities, develop virtues and then take them to practice.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దోషరహితుడు కావాలి.
0: Everyone
1: గుణపోషకుడు కావాలి.
0: No one should have any kind of defect or mistake whatsoever.
1: అప్పుడే మానవుని యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది.
0: Then he will never be subjected to misery and he will be blissful always.
1: నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి నీ చెడ్డడు.
0: ఇఫ్ ఎనీ వన్ హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఫుల్ హార్టెడ్లీ హీ విల్ నెవర్ బి ఎ ఫెయిల్యూర్ ఎనీ టైమ్.
1: నమ్మ

0: There are people who have spoiled themselves, who are failures for lack of
1: faith.
0: In this world there are none who are a failure having faith.
1: ఈనాటి మానవుడు నమ్మకము అనేటువంటి యొక్క నేత్రములను కోల్పోయినాడు.
0: Today man has lost the eye of faith.
1: నమ్మరాని వాటన్నిటిని నమ్ముతున్నాడు, నమ్మ తగినటువంటి దానిని నమ్మలేడు.
0: He reposes faith in everything where he is not supposed to.
1: అందరినీ నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు.
0: He believes everyone but he has no faith in himself.
1: అనగా ఏమిటి? తనను తాను నమ్మడంటే దైవాన్ని నమ్మడు.
0: It only means he has no faith in himself, therefore he has no faith in God.
1: ఈనాడు ఒక ఏకాదశి అని ఒక పేరు వచ్చింది క్యాలెండర్ లో.
0: There in the calendar is written this
1: ఈ క్యాలెండర్ లో ఒక సిద్ధాంతి రాసినటువంటి ఏకాదశిని మనం పాటిస్తూ ఆనాడు ఉపవాస వ్రతం చేస్తున్నాం.
0: This is written by Siddhanti. We observe the practices
1: accordingly. ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతం ఆచరిస్తున్నావు.
0: That which is written by some Siddhanti, that today is ekadashi, you observe all practices.
1: ఈనాడు సండే అని ఒక క్యాలెండర్ లో పేరు వస్తే ఆ సండే అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని నీవు సండే కోసం లీవ్ తీసుకుంటున్నావు.
0: As you find on the calendar, this day is Sunday, you enjoy the leisure.
1: ee Sunday anetundi ni ekkada nunchi vachindi?
0: Where from you got this Sunday?
1: Ekadashi anetundi ekkada nunchi vachindi?
0: Where from you got ekadashi?
1: Neevu deenini etta namminavu?
0: How do you believe it?
1: Oka siddhanti calendar lo vrasinatundi oka peru nunchi neevu nammutu unnavu.
0: You have got full faith because it's the one written by one siddhanti.
1: Lekapothe tellavaram tachame nenu Sunday ani mokham pai rasukoni vachinda?
0: The day has not appeared with the label that this day is Sunday.
1: Like today is ekadashi ani raskonu vachinda?
0: Nor today appeared with ekadashi on his forehead.
1: Oka siddhanti vratane idantha aadharam.
0: It's just the writing of a siddhanti.
1: Oka siddhanti vrasinatundi vratane manam inta visvasistunnamu.
0: We have full faith in that written by
1: siddhanti. Sakshat vedamale tattvam asi nayana neeve aatma swarupudavu.
0: The Veda declares that you are Atma, the spirit.
1: Prajnanam Brahma.
0: That you are Prajnana, the awareness.
1: I am Atma Brahma.
0: That I am Brahma.
1: Aham Brahma Asmi. అనేటువంటి ఈ ముఖ్యమైన విషయాలు ఎందుకు నీవు నమ్మలేకపోతున్నావు?
0: Why don't you believe these declarations of Veda?
1: ఇది ఏ మానవుని యొక్క బలహీనత?
0: This is the weakness.
1: సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు.
0: We don't believe what is truth.
1: కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు.
0: We believe artificial things.
1: కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు, కష్టములకు, విచారములకు గురి అవుతున్నాడు.
0: Therefore man is subjected to all sorts of misery, anxiety, and worry.
1: దైవవాక్యమును నమ్మాలి.
0: We should have full faith in God's word.
1: ఈ దైవవాక్యాన్ని మనం నడుచుకోవాలి.
0: We have to conduct ourselves accordingly.
1: అప్పుడే వీనికి సరైనటువంటి యొక్క స్థితి కలుగుతుంది.
0: Then we will reach proper positions.
1: కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు.
0: But man is not reposing faith.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: షిరిడి లోపల భక్తుడిగా ఉండేటువంటి
0: నానా ఏ డివోటీ దేర్ ఇన్ షిరిడి,
1: తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ దిస్ డాటర్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ది పెయిన్స్, లేబర్ పెయిన్స్.
1: 3 దినములు 4 దినములు అయిపోయింది.
0: 3 days 4 days passed.
1: చాలా టైర్డ్ అయిపోయింది.
0: షీ వాస్ వెరీ మచ్ టైర్డ్.
1: ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది.
0: పీపుల్ డౌటెడ్ వెదర్ షీ వుడ్ సర్వైవ్ ఆర్ నాట్.
1: 100 సంవత్సరాల పూర్వము ఎట్టి వైద్యము, ఎట్టి హాస్పిటల్లు, ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు.
0: లాంగ్ బ్యాక్ దేర్ వాస్ నో ఫెసిలిటీస్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ నర్సింగ్ కేర్.
1: కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు.
0: నానా ప్రేయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ బాబా, ప్రేయింగ్ సో దట్ బాబా యూ షుడ్ ప్రొటెక్ట్ మై డాటర్.
1: భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుంటాయి.
0: Devotee may pray anywhere.
1: Wireless vale kani cherutundi. Wireless ana koncham alasyam avutundi kani wireless kante vegangane cherutundi.
0: Wireless communication may reach rather late, but the connection between devotee and God
1: bhagavantunaku bhaktuniki heart to heart, love to love.
0: The connection between God and devotee is heart to heart, love to love.
1: Ide communication.
0: This is communication.
1: Ee communication ipudu tatchaname babaku telisindi.
0: Baba could come to know what is happening.
1: అక్కడనే ఒక బాబు అనేటువంటి వాడు ఉండేవాడు.
0: There is a person by name Babu.
1: రంగు బాబు అని. అతన్ని బాబా బాబు బాబు అని పిలిచేటువంటి వాడు.
0: Baba used to call him Babu.
1: బాబు రా అన్నాడు.
0: He said, come on.
1: ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి
0: టేక్ దిస్ విభూతి
1: జమూర్ అనేటువంటి గ్రామం లోపల నానా ఉంటున్నాడు నానాకు అందించు అన్నాడు.
0: గివ్ దిస్ విభూతి టు నానా దేర్ హూ ఇస్ రిసైడింగ్ దేర్ ఇన్ దట్ విలేజ్ జామూర్.
1: ఆజ్ఞ
0: ఇస్ ఎ కాన్స్ కమాండ్.
1: విన్నాడు,
0: హి హర్డ్ ఇట్.
1: జోబులో చూసుకున్నాడు, 2 రూపాయలు ఉన్నాయి.
0: ఇన్ హిస్ పాకెట్ హీ కుడ్ ఫైండ్ ఓన్లీ 2 రూపీస్.
1: ఇక్కడ చూచాడు బెల్గాం వరకు మాత్రం రైల్లో పోవచ్చు. అక్కడ
0: హీ కెన్ రీచ్ అప్ టు బెల్గాం బై
1: జంగాం అనేటువంటి దానికి పోవడానికి తన దగ్గర డబ్బు లేదు.
0: హీ డజంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు రీచ్ ద విలేజ్.
1: బాబా నా దగ్గర కాసు లేవు, నన్ను ఎలా వెళ్ళమంటారు అన్నాడు.
0: హీ సెడ్ బాబా ఐ డోంట్ హ్యావ్ మనీ, హౌ కెన్ ఐ గో.
1: వరే పిచ్చివాడా, నేనన్నీ చూసుకుంటాను, పొమ్మని ఎప్పుడు చెప్పినాను దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను. ఏమాత్రము నీవు చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ వెయిట్, నెవర్ డౌట్.
1: ఇది రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు.
0: సేమ్ థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ రామ వెన్ హీ కమాండెడ్ హనుమాన్.
1: నీ వెళ్ళి సీతాన్వేషణ సల్పాలి.
0: హనుమా గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: లంకలో ప్రవేశించి సీత ఏ విధంగా ఉంటుండదో ఆమె యొక్క స్థితిగతులను కనుక్కుని రమ్మన్నాడు.
0: గో టు లంకా, ఫైండ్ అవుట్ వేర్ సీత ఈజ్ అండ్ హర్ పొజిషన్.
1: హనుమంతుడు సందేహించాడు.
0: హనుమాన్ డౌటెడ్.
1: ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఏ విధంగా దాటాలి?
0: హౌ కెన్ ఐ క్రాస్ దిస్ మైటీ ఓషన్?
1: నన్ను పొమ్మని చెప్తున్నాడు.
0: హీ కమాండ్స్ మీ టు గో
1: అని కొంత సందేహించాడు.
0: హీ డౌటెడ్ ఫర్ ఎ మోమెంట్.
1: తిరిగి రామనామాన్ని స్మరించాడు.
0: హీ చాంటెడ్ రామాస్ నేమ్.
1: ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా నువ్వు పూర్తి చేయించుకుంటాడు.
0: The one who commanded will see to it that it is done.
1: నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదే.
0: He commanded me so that I would achieve the task entrusted.
1: కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు.
0: God has commanded me to undertake the task and he will do all the needful to be successful.
1: గాఢమైన విశ్వాసము.
0: That is strong
1: faith. అచంచలమైన విశ్వాసము.
0: It's unwavering faith.
1: కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను.
0: బాబు ఆల్సో క్వశ్చన్ బాబా.
1: నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా, నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి? జన్గాం నుంచి 30 మైళ్ళు దూరం పోవాలి, 33 నేను ఏ విధంగా పోవాలి టాంగా ఎక్కి?
0: బాబా ఐ హావ్ విత్ మీ ఓన్లీ 2 రూపీస్.
1: ఆనాడు ట్యాక్సీలు ఈక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు టాంగా.
0: దేర్ వర్ నో టాక్సీస్ ఆర్ కార్స్, ఓన్లీ టాంగా వాజ్ అవైలబుల్.
1: 30 మైళ్ళు టాంగాలో పోవాలి.
0: యస్ టు ట్రావెల్ 30 మైల్స్. వాడి
1: కాసు ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టాడు.
0: Without paying money, then
1: నడిచైనా పోవాలి.
0: Or I must walk the distance.
1: 30 మైళ్ళు నేను నడచగలనా?
0: Can I walk 30 miles long?
1: ఈ టాంగాలో నేను ప్రయాణం చేయగలనా?
0: Can I travel by tanga?
1: అని సందేహిస్తూ ఉండగా బాబా ధైర్యాన్ని ఇచ్చాడు.
0: When he was doubting, Baba gave him
1: courage. నా మాటను విశ్వసించు.
0: Have faith in me.
1: నా ఆజ్ఞను శిరసా వహించు.
0: Follow my command.
1: నీవు వెళ్ళు అన్నాడు.
0: Go.
1: సరే జవాబు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి పహల్గాం లోపల తిరిగి ట్రైన్ లో ఎక్కాడు.
0: Without giving any reply, he started moving, traveling.
1: వచ్చింది జన్గాం చేరింది.
0: He reached that place.
1: రాత్రి 1:30 గంటలకు తీయాడు.
0: It was night 1:30.
1: నేను ఎక్కడ పోయేది ఈ చీకట్లో?
0: Where am I to go in this dark night?
1: ఏ విధంగా నేను ఈ కాలం గడపాలి అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా బాబా బాబా అని ప్రార్థించాడు.
0: He prayed to Baba, closing his eyes.
1: ఒక బిళ్ళ జవాను వచ్చాడు.
0: Suddenly,
1: పాతకాలంలో తహసీల్దార్ వెంట ఒక బిల్లం వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు.
0: దేర్ యూస్ టు బి ది ప్యూన్స్ విత్ క్రాస్ బెల్ట్.
1: ఆ బెల్ట్ వేసుకుని టర్బన్ కట్టుకుని ఒక ఆజాన బాహుడు వచ్చేసాడు.
0: ఎ మైటీ పర్సనాలిటీ విత్ ఎ టర్బన్ ఆన్ ద హెడ్ అండ్ ద క్రాస్ బెల్ట్ అపియర్డ్.
1: ఎవరు ఈ ట్రైన్ లో దిగారు షిర్డీ నుంచి? బావు బావు బావు అని కేకలు వేసుకుంటూ వచ్చాడు.
0: దిస్ మ్యాన్ వెంట్ ఆన్ షౌటింగ్ హూ కేమ్ ఫ్రమ్ షిర్డీ, హూ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్.
1: ఇతను వచ్చాడు, నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బావు అని.
0: I really got down and I'm sent by Baba.
1: Rendi rendi rendi meekosam tanga kaachukoni untundadu annadu.
0: He said, come along, there's tanga waiting for you.
1: Ekkada nunchi vachindi annadu.
0: Where from it came?
1: Nana sahib pampichadu.
0: It is sent by Nana sahib.
1: Kanka manchi tanga.
0: It's a very good tanga.
1: Gurram chaala powerful gurram.
0: The horse is powerful.
1: Chuche kuda chaala beautiful ga untundadu.
0: So beautiful to look at.
1: ఆ టాంగాలో కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: నిజంగా తాను పోతూ ఉంటే టాంగా నడిచినట్టే కనిపించలేదు, అంత స్మూత్ గా అంత వేగంగా పోతుండాలి.
0: యాజ్ హి వాస్ జర్నీయింగ్ ట్రావెలింగ్ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ మూవింగ్, ఇట్ సో స్మూత్ రన్నింగ్.
1: కారు ఇంత వేగంగా పోదు. ఈ నానా ఒక గుర్రము ఎంత గొప్ప సవారి చేసినటువంటి గుర్రము. అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ సో హ్యాపీ అప్రిషియేటింగ్ ద హార్స్ అండ్ ద స్పీడ్ ఇట్ మెయింటైన్.
1: ఈ విధంగా తలుచుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు.
0: యాజ్ హి వాస్ థింకింగ్ సో హి రీచ్డ్ విలేజ్.
1: అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు.
0: అండ్ హి షోన్ దట్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ నానా.
1: ఆయన దిగాడు.
0: హి గాట్ డౌన్.
1: నడచడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాంటూ ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు.
0: హి జస్ట్ టర్న్ బ్యాక్ టు సే సంథింగ్. హి డిడ్ంట్ ఫైండ్ టాంగా నార్ టాంగావా అలా దేర్.
1: సరే ఇంటికి వచ్చి చేరాడు.
0: హి రీచ్ హోమ్.
1: నానా చేరాడు. నానా సాహెబ్, ఇదిగో బాబా నీకు విభూతి పంపించాడు.
0: నానా సాహెబ్, దిస్ ఇస్ విభూతి సెండ్ బై బాబా.
1: ఎప్పుడు పంపాడు?
0: వెన్ డిడ్ హి సెండ్?
1: నిన్న సాయంకాలమే పంపాడు.
0: ఓన్లీ యెస్టర్డే ఈవినింగ్.
1: రాత్రి 1:30 గంటకి నేను స్టేషన్ చేరాను.
0: ఐ రీచ్ స్టేషన్ అట్ 1:30.
1: మీకు ఎట్ట తెలిసిందో ఏమిటో, మీరు టాంగా పంపడం చేత నేను అతి శీఘ్రంగా నీ ఇల్లు చేరగలిగాను.
0: ఐ డోంట్ నో హౌ యూ కేమ్ టు నో దాట్ యూ సెంట్ ద టాంగా, దేర్ ఫోర్ ఐ కుడ్ రీచ్ హియర్ ఇన్ టైమ్.
1: నానా ఆశ్చర్యమేసింది.
0: నానా వాస్ సర్ప్రైజ్.
1: నా దగ్గర టాంగా లేదే.
0: ఐ హావ్ నో టాంగా.
1: నేను ఎవరిని పంపలేదే.
0: ఐ నెవర్ సెంట్ ఎనీబడీ.
1: నీ వచ్చేది కూడా నాకు తెలియదే.
0: ఐ డోంట్ నో యువర్ అరైవల్ ఐదర్.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు? ఎక్కడ ఉంది ఆ టాంగా చూపమన్నాడు.
0: వై డు యూ స్పీక్ లైక్ దట్? వేర్ ఇస్ ద టాంగా? షో మీ.
1: అయ్యా దిగిన తక్షణమే టాంగా కనిపించలేదు, టాంగా పైలట్ కనిపించలేదు.
0: ద మూమెంట్ ఐ గాట్ డౌన్ ఐ డిడ్ సీ ది టాంగా నార్ ద పైలట్.
1: అతను చెప్పడం మీరు పంపించినట్టుగా చెప్పాడన్నారు.
0: బట్ హీ సెడ్ దట్ హీ ఈ సెంట్ బై యూ.
1: సరే ఇంకితంతో ఇప్పుడు మాటలు అవసరం కాదు. మొట్టమొదట పేషెంట్ కి ప్రసాదం ఇవ్వాలని లోపలికి వెళ్లాడు. ప్రసాదం ఇచ్చాడు. బాబా పటం ముందు పోయి గట్టిగా ప్రార్థన చేశాడు.
0: అండ్ హి ప్రేడ్ ఇంటెన్స్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్
1: బాబా. బాబా బాబా అని అరిచాడు.
0: హి షౌటెడ్ బాబా బాబా.
1: ఈ సౌండ్ లోపలనే బిడ్డ సౌండ్ కూడా వినిపించింది.
0: యాజ్ హి వాస్ షౌటింగ్ హి కుడ్ లిసన్ టు ది షౌట్స్ ఆఫ్ బేబీ.
1: కొడుకు పుట్టాడు.
0: He got his son.
1: ఈ ఆనందాన్ని చూచాడు. అప్పుడు తిరిగి ఈ బాబు దగ్గరికి వచ్చేసి, బాబు ఏమేమి జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి, ఇదిగో 2 రూపాయలతో నేను వచ్చాను.
0: He came back to Babu.
1: బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు.
0: He asked, how did you reach here? What is that Baba said? He said, I reached this place with 2 rupees. You'll never give up those with faith.
1: కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది.
0: సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయిన ఈనాడు.
0: పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ దే హావ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మి పనిచేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుకని ఈ నమ్మకం చేతనే నానా అంతటి ఆనందాన్ని పొందగలిగాడు.
0: Because of this faith, Nana could be blissful.
1: మూడవ దినమే,
0: థర్డ్ డే,
1: నానా బావు ఇద్దరు చేరి షిర్డీకి వెళ్లారు.
0: థర్డ్ డే నానా బావు కేమ్ టు షిర్డీ.
1: బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది.
0: కేమ్ అండ్ సెండ్ బాబా, వీ కెనాట్ డిస్క్రైబ్. ఇట్స్ బియాండ్ కాంప్రిహెన్షన్.
1: ద్వాపర యుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని, అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
0: వానరాస్ అండ్ గోపికాస్ దే ఆల్సో ఎక్స్టోల్డ్ నరేటెడ్ ప్రైజ్ గాడ్ లైక్.
1: నానాకు చక్కని కంఠం.
0: నానా హాస్ గాట్ వెరీ గుడ్ వాయిస్.
1: చక్కగా పాటలు పాడేటువంటి వాడు.
0: హీ సింగ్స్ వెరీ వెల్.
1: కనుకని అక్కడికి వెళ్ళి చాలా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్.
1: నిను గనుగొన్న గల్లమా బాబా, నిను గనుగొన్న గల్లమా
0: బాబా. కెన్ వీ నో యూ? కెన్ వీ అండర్స్టాండ్ యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యూఆర్ స్మాలర్ దెన్ అన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యూఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అడవు రేణు తృడకాష్టము మొదలు అఖండరు పుడవై వెలవిటవట. నిను గనుగొన్న గల్లమ్మా నిను గనుగొన్న గల్లమ్మా.
0: You are there in the, all the 84 lakhs of living creatures.
1: Antattu pokunda ganamagu dongalalo gajadongavu ninu ganugonna gallamma.
0: Among thieves you are a very big thief. Can we know you?
1: Baba anni neeku telusu.
0: Baba you know everything.
1: Kaani telinetunti vaadi vale neevu natistunnavu.
0: But you act as if you don't know.
1: Neevu chaala dongavu badachita choruduvu.
0: You are a very big thief.
1: ఇందులో కూడా మీరు కొంత చక్కని రహస్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు నో ఏ సీక్రెట్ హియర్.
1: ఎవరైనా వచ్చి నువ్వు మంచి గజ దొంగవురా అంటే మనకు కోపం వస్తుంది.
0: ఇఫ్ ఎనీవన్ అడ్రెసెస్ యూ దట్ యు ఆర్ ఎ బిగ్ థీఫ్,
1: ఏం చేశాను నేను, ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజ దొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు.
0: యు విల్ బి యాంగ్రీ యాంగ్రీ అండ్ స్టార్ట్ ఫైటింగ్. వాట్ ఇస్
1: అదే పదములతో పాటగా పాడుతుంటే బడా.

0: చాలా బడా చిత్త చోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు. చాలా దొంగవు, బడా చిత్త చోరుడవు.
1: యువర్ ఎ వెరీ బిగ్ థీఫ్.
0: ఇందులో కూడా మీరు కొంత చక్కని రహస్యాన్ని గుర్తించాలి.
1: యు హావ్ నో ఏ సీక్రెట్ హియర్.
0: ఎవరైనా వచ్చి నువ్వు మంచి గజ దొంగవురా

0: ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి.
1: That is the sweetness in the melody of music.
0: ప్రేమ రసమును తాగినటువంటి మానవుని యొక్క ఉన్మత్తంతో పాడినట్టుగా ఉన్మత్తుడై మత్తుడై చదువున్మత్తుడైపోతుంటాడు.
1: One is intoxicated and loses all consciousness, carried away by the music.
0: కనుక పాటల యందు మాటల యందు ఉండేటువంటి యొక్క మాధుర్యమును ఇట్టిది అట్టిదిని ఎవరు వర్ణించలేరు.
1: No one can clearly estimate the melody and beauty of words and songs. A small example.
0: భగవంతుణ్ణి గానప్రియుడు అని పిలుస్తూ వచ్చారు.
1: We say that God loves music.
0: భగవంతుణ్ణి పద్యముల రోతిగా పిలిస్తే ఒక రీతిగా ఉంటాడు, మాటల రీతిగా పిలిస్తే మరొక రీతిగా ఉంటాది, పాటల రీతిగా పిలిస్తే ఎంతో మాధుర్యంగా ఉంటాది. ఓ రామా ఎంత దయామయుడు అయ్యా నీవు అని మాటలతో చెప్తే అంత మనసు కరగదు.
1: We can speak to God by words or poems or songs. If you say, O Rama, you are compassionate, his heart will
0: melt. O Rama, nannu kaapadu ani oka padyamto chepte adi kuda anta goppaga undadu.
1: But if you put it by way of poem, well, it will not draw his attention.
0: Rama, nannu kaapadu. ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంత హృదయానంతా లాగేసేస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు స్టార్ట్ సింగింగ్, వెల్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే గాన లోలుడు, గాన ప్రియుడు, గానానందుడు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్ అండ్ హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది మెలడీ ఆఫ్ ది మ్యూజిక్.
0: నాన గానం చేస్తూ ఉన్నాడు ఆ పటం ముందు.
1: Nana started singing in front of picture of Baba.
0: Baba kudanu unmattudayyadu.
1: Baba also lost himself.
0: Mattuto tala ooputunnadu.
1: He was nodding his head all the time.
0: Aa paatalo taanu kuda chorus paadutunnadu.
1: He too joined the chorus.
0: Ee vidhanga gaanam aneetvantedi,
1: this music,
0: paadevaanni tanmayattam chestundi.
1: It will make the singer to forget himself.
0: Vineetvanti varni taandavam aadistundi.
1: The listener also starts.
0: Daivanni kudanu taandavam aadutundi.
1: The listener starts dancing and also
0: మాధుర్యం ఈ గానంలో ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడా ఈ భజనకు ఇంత విలువనివ్వటానికి కారణం ఇదియే.
1: యాజ్ వి ప్రే టు గాడ్, సో మచ్ ఆఫ్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు భజన్.
0: కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి.
1: సో వీ షుడ్ డూ భజన్స్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముల యొక్క జీవిత కాలంలోనే రామచరితను రచించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్స్ ఓన్లీ వాల్మీకి హూ హాస్ కంపోజ్డ్ రామాయణ, ది హిస్టరీ ఆఫ్ రామ డ్యూరింగ్ ది లైఫ్ టైం.
0: తన కుమారుడైనటువంటి లవకుశుల చేతనే రామ సభలో పలుకుడను పాడించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్ వాజ్ వాల్మీకి హూ మేడ్ లవర్ అండ్ కుచ సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ.
0: కనుకనే నిరంతరం కూడాను దయారహితుడై క్రూరుడై కఠినుడై హింసిస్తున్నటువంటి యొక్క ఈ వాల్మీకి ఇంత రాళ్లను కూడాను కరిగించేటువంటి యొక్క గానము చేత ఈ దివ్యమైనటువంటి రామచరిత్రను ప్రపంచానికి అందిస్తూ వచ్చాడు.
1: వాల్మీకి హూ వాజ్ అట్ వన్ టైమ్ హ్యాడ్ నో కంపాషన్, సో వికెడ్ అండ్ క్రూయల్, లేటర్ హీ కుడ్ కంపోజ్ రామాయణ.
0: కఠినమైన రాయిని కూడాను కరిగించి పెరిగించి ఒక ఫలమునిచ్చేటువంటి యొక్క మానవత్వాన్ని ప్రసాదించేటువంటిదిగా మారుస్తుంటాది ఈ దివ్యమైన నామము.
1: It's the divine Lord's name that would make the heart stone melt and make.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: a good example.
0: చాలా మంది సైన్స్ బాయ్స్ ఇంతా ఉంటారు.
1: There are many boys of science.
0: కఠినమైనటువంటి ఒక గుండు ఉంటుంది.
1: Here is a strong boulder.
0: ఆ గుండు పైన కొన్ని విత్తనాలు పెడితే వెండిపోతాయి, లేక ఏ పక్షులు ఎత్తుకుని పోతాయి.
1: On this hard stone, if you keep few seeds, they get dried.
0: ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు.
1: No plant would germinate.
0: క్రమక్రమేణ ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి కరిగి కరిగి కరిగి కరిగి కింద మట్టిగా మారిపోతుంది.
1: ద వెరీ స్టోన్ ఈ సబ్జెక్టెడ్ టు ద హీట్ ఆఫ్ ద సన్ అండ్ ఆల్సో బికాస్ ఎక్స్పోజ్ టు ద రెయిన్.
0: ఈ మట్టిలో విత్తనం పెట్టినప్పుడు మట్టిలో విత్తనము మొక్కగా వస్తుంది.
1: దెన్ యు సో ద సీడ్ ఇన్ ద సాయిల్ ఇట్ జర్మినేట్స్
0: ఇంటూ ఎ ప్లాంట్. మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: ద ప్లాంట్ గ్రోస్ ఇంటూ ఎ
0: ట్రీ. ఆ వృక్షంలోనే ఫలములు లభిస్తాయి.
1: అండ్ ద ట్రీ
0: ఆ ఫలమును మానవుడు భుజిస్తాడు.
1: మ్యాన్ ఈట్స్.
0: ఆ ఫలముల యొక్క ప్రసాదమే మానవ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది కన్సిక్వెన్స్ ఆఫ్ ద
0: కఠినమైన రాయి కరిగి ప్రవహించేటువంటి మానవునిగా రూపొందింపజేసింది ఏది? ఆ రాయే.
1: It is the very stone that has made man finally at the end.
0: అదే విధంగా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క రత్నకారుని యొక్క హృదయము మారిపోయింది. రత్నాకరుని హృదయం.
1: Likewise, the stone-hearted Valmiki's heart transformed later.
0: అది ఏ ఒక తపస్సుగా రూపొందింది.
1: That has transformed into penance.
0: అది ఏ వాల్మీకమైనటువంటి పుట్టగా రూపొందింది.
1: It has shaped into Valmiki and

0: ఆ వాల్మీకి అనేటువంటి పుట్ట పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఆ వర్షములో తిరిగి కరిగి కరిగి కరిగి కరిగిపోయేటప్పటికి ఇందులో నుంచి ఆవిర్భవించాడు ఈ యొక్క రత్నకారుడు.
1: As this ant hill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki
0: came out of it. As
1: he is born there in ant hill, Valmikam, he is called
0: Valmiki.
1: ఇది రత్నకార అర్లియ
0: కఠిన హృదయుడు
1: స్టోన్ హార్టెడ్
0: కానీ పాము పుట్టకు వాల్మీకం అని పేరు.
1: ఇట్స్ ఆంట్ హిల్
0: ఇది కరిగిపోయింది వర్షానికి కరిగి కరిగి కరిగిపోయింది.
1: ఇట్ ఇస్ డిసపియర్ కరిగిపోయేటప్పటికి
0: ఇతను బయటపడ్డాడు.
1: అండ్ వాల్మీకి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్
0: కనుకనే వాల్మీకం నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పేరు వాల్మీకము అని పేరు పెట్టింది.
1: సిన్స్ హి కేమ్ అవుట్ ఆఫ్ దిస్ ఆంట్ హిల్ వాల్మీకం ఇస్ కాల్డ్ వాల్మీకి.
0: ఇంతటి గొప్పవాడుగా రావడానికి కావడానికి ఏది కారణం?
1: What is that responsible that made him so great?
0: Maharshali yokka darshana sparshana sambhashanam le deeniki moola karanam.
1: The main cause are these three factors. He could see, he could converse and also talk to the sages.
0: Peddalanu darshinchali.
1: You have to visit.
0: Peddalanu gauravinchali.
1: You have to respect elders.
0: Peddala aashirvadamulu pondali.
1: You should receive their blessing.
0: Andarikante goppa peddalu talli dandrule.
1: Of all, mother and father are greatest.
0: Kanukane matrudevo bhava pitrudevo bhava annaru.
1: So mother is God, father is God.
0: Variki nityamu namaskarinchi vari aashirvadanni pondali.
1: You should do namaskar and receive their blessing.
0: Aa vidhamga undinappudu sakshat daivame neeku sakshatkaristadu.
1: When you are so, God will appear in front of you.
0: Kanukane vidyarthulaku kathinamainatunti yokka bhavamulu kruramainatunti sankalpamulu hrudayamulo cherakunda chusukovali.
1: So students should see that they will not have any wicked and cruel thoughts.
0: Sadbhavamulu, satchintanlu, sadalochanlu manalo penchukovali.
1: So we have to develop the good and sacred thoughts within.
0: Appude kathinamaina Valmiki ratnakarudu goppa muniga marinattuga మన హృదయం అనేటువంటిది కాఠిన్యంగా ఉండినటువంటిది మృదు మధురమైనటువంటి రీతిగా మారిపోతుంది.
1: జస్ట్ ఎస్ క్రూయల్ రత్నకార కుడ్ బికమ్ వాల్మీకి లేటర్
0: ఆ హృదయమే భగవంతుని యొక్క నివాసంగా రూపొందుతుంది.
1: దట్ బికమ్స్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ అవర్ లార్డ్.
0: ఈ హృదయం అనేటువంటి రక్తపీఠం ఎవరిది?
1: టు హూమ్ డస్ ఇట్ బిలాంగ్ ద హార్ట్?
0: ఎవరిదో కాదు, భగవంతుండే ఆ పీఠము.
1: It is the very seat of God.
0: ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు.
1: నో వన్ హ్యాస్ అథారిటీ టు బి సీటెడ్.
0: మీ మనసులో ఎవరినైనా కూర్చోబెట్టుకో.
1: You can make anyone sit in your mind.
0: ఎంతమందికైనా చాటు చోటు ఉంటుంటది.
1: You can give place to anybody.
0: హృదయము ఒక్కటే, ఓన్లీ సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా.
1: హార్ట్ ఈజ్ ఓన్లీ సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్ ఐదర్.
0: ఒకరిని ఒక పర్యాయం, ఇంకొకరిని ఇంకొక పర్యాయం, ఈ విధంగా మార్చుకోకూడదు.
1: యూ కెనాట్ చేంజ్ పీపుల్ ఇన్ టర్న్స్.
0: ఒక్క దైవానికి మాత్రమే అక్కడ చోటునివ్వాలి.
1: ఓన్లీ యూ షుడ్ గివ్ ప్లేస్
0: ఫర్ గాడ్. ఎప్పుడు రిజర్వ్ గా ఉంటుండాలి.
1: అండ్ దట్ షుడ్ బి దేర్ ఆల్వేస్.
0: అది ఈనాడు మనం చేసుకోవాల్సినటువంటిది.
1: That's what we are supposed to do today.
0: ఎన్నో మనం జగత్తులో చూస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో అనుభవిస్తున్నాము.
1: ఎక్స్పీరియన్స్
0: ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి.
1: వీ సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి, కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్, నాట్ ఆఫ్ ఎనీబడి ఎల్స్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ శాంక్టిఫై అవర్ థాట్స్.
0: మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టిన తక్షణమే వాచి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది మంచిదా చెడ్డదా అని టైం తీసుకో.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ టేక్ సమ్ టైమ్ అండ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్.
0: నీకు ఇది మంచిది కాదు అనుకుంటే తక్షణమే దాన్ని వదిలిపెట్టాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో ఇట్స్ బ్యాడ్, గివ్ ఇట్ అప్ ఇమిడియట్లీ.
0: ఈనాటి మానవులకు అంత ఓపిక కూడా లేదు.
1: బట్ టుడే పీపుల్ డోంట్ హ్యావ్ పేషెన్స్.
0: ఏదైనా సంకల్పం వస్తే తక్షణమే పని చేయడానికి ప్రయత్నిస్తాడు.
1: ద మూమెంట్ థాట్ స్టార్ట్స్ హీ రిజార్ట్స్ టు యాక్షన్.
0: రాముల యొక్క అస్త్రం తగిలి రావణుడు కింద కూలాడు.
1: బికాస్ ఆఫ్ ది ఆరో షాట్ బై రామ రావణ
0: కొన్ని నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
1: రావణ వస్తు డై ఇన్ ఎ మోమెంట్స్ ఆఫ్ టైమ్ యు సరౌండెడ్ బై మెనీ
0: గొప్ప సైంటిస్ట్,
1: ది గ్రేట్ సైంటిస్ట్,
0: ఈ గొప్ప మహనీయుడు, గొప్ప తపస్వి,
1: వన్ ఆఫ్ పెనెన్స్,
0: అన్ని విధమైనటువంటి సౌర శక్తులు కలిగినటువంటి వాడు.
1: హెస్ గాట్ ఆల్ ద పవర్.
0: ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో,
1: వాట్ ఈస్ హిస్ చీఫ్,
0: తెలుసుకోవాలని అందరూ చేరారు.
1: ఆల్ కాంగ్రిగేటెడ్ దేర్.
0: మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు.
1: దే ఆల్ హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, రావణ వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు డూ, వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు అచీవ్.
0: అప్పుడు రామ బాణం తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది.
1: హి సెడ్ బికాజ్ ఐఎమ్ హియర్ బీయింగ్
0: ఉన్నత భావంలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఆల్ మై సిన్స్ ఆర్ అటోన్డ్.
0: చేతులు ఎత్తలేక ఎత్తలేక నమస్కారం చేశాడు.
1: విత్ గ్రేట్ డిఫికల్టీ హి కుడ్ లిఫ్ట్ అప్ బోత్ హ్యాండ్స్.
0: ఓ గ్రేట్ సౌండ్. ఏమి చెప్పుదు,
1: what shall I say?
0: నా సంకల్పములు ఎన్నో ఉన్నాయి.
1: I had many thoughts.
0: కానీ అవి కాలేకపోయినాయి.
1: ఐ కుడ్ నాట్ ఫుల్ఫిల్ దెమ్.
0: మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో.
1: బేసింగ్ ఆన్ మై లైఫ్
0: మంచి చేయాలనే సంకల్పం, మంచి సంకల్పం మీకు వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు.
1: ద మూమెంట్ దేర్ ఇస్ గుడ్ థాట్ నెవర్ డిలే.
0: తక్షణమే నీవు ఆ పని లోపల ప్రవేశించాలి.
1: ఇమ్మీడియట్లీ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దాట్.
0: మంచి పనికి ఏమాత్రము వాయిదాలు వేయకూడదు.
1: టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ నెవర్ పోస్ట్ పోన్.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు.
1: నెవర్ టేక్ టైమ్ టు డూ ఎనీథింగ్ గుడ్.
0: సంకల్పము పని రెండు ఒక్కతూరి జరగాలి.
1: ద థాట్ అండ్ యాక్షన్ షుడ్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ.
0: వచ్చినా నీవు దాని జోలికి పోవద్దు. కావలసినంత టైం తీసుకో.
1: ఇఫ్ ఎనీ అదర్ థాట్స్ కమ్ దే టేక్ సమ్ టైమ్ మోర్.
0: నేను అట్టే సంకల్పించుకున్నాను.
1: ఐ థాట్ సో.
0: నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రం అంతా తీయని నీటిగా మార్చాలని సంకల్పించుకున్నాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ ఆల్ ద సెలైన్ సీ వాటర్ స్వీట్.
0: కానీ తర్వాత తర్వాత తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను.
1: ఐ వాస్ పోస్ట్ పోనింగ్.
0: కట్టగడపటికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను.
1: ఐ కుడ్ నాట్ అకంప్లిష్ ది టాస్క్ ఐ వాంటెడ్.
0: నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి, వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను.
1: ఐ థాట్ టు మేక్ ఆల్ దోస్ పీపుల్ దట్ సఫర్ ఇన్ హెల్ గో టు హెవెన్ అండ్ బి హ్యాపీ దేర్.
0: తర్వాత తర్వాత తర్వాత అని వాయిదా వేసుకుంటూ
1: ఐ వాస్ పోస్ట్‌పోనింగ్.
0: ఈ మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను, కట్టగడపటికి నేనే మరణిస్తున్నాను.
1: ఐ వాస్ పోస్ట్‌పోనింగ్ ఆల్ గుడ్ యాక్షన్.
0: ఈ మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను.
1: ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ గుడ్.
0: కనుక మీరైనా కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపమును ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి.
1: అట్లీస్ట్ యూ వెన్ ది మూమెంట్ గుడ్ థాట్ ఈస్ దేర్.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా కాలం వ్యర్థం చేయకండి.
1: ఫర్ గుడ్ యాక్షన్స్ నెవర్ వేస్ట్ టైమ్ టు డూ దెమ్.
0: చెడ్డ భావాలకు చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్.
0: అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం.
1: దట్ ఇస్ ది మైటీ థింగ్ దట్ ది మోడర్న్ యూత్ మస్ట్ టేక్.
0: ఈనాటి యువకులంతా కూడాను భావి భారతోద్ధారకులు.
1: You are the future citizens of this country.
0: Kanuka meeru ee sadbhavamunu abhirudhi parchukoni
1: you should develop these good thoughts.
0: Sanmargamlo praveshinchi
1: tread along the right path.
0: Aadarshavantamainatundi pauruḍu aneṭundi peru teppinchukovali.
1: And you should a good name that you are an ideal citizen.
0: Ee aadarshavantamaina pauruḍuga unnappudu inkentaina manam aadarshanni manam anubhavinchochu. Sadbhavamunu poshinchukovali.
1: So we should develop good thoughts.
0: Deenini vyaktigata seelamu unnaru.
1: This is called individual character.
0: ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు కావచ్చు.
1: అండ్ వన్స్ వీ హావ్ దిస్ ఇండివిజువల్ క్యారెక్టర్ విల్ బి లీడర్స్.
0: ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఇండివిజువల్ క్యారెక్టర్.
0: క్రమక్రమేణ కూడా నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు.
1: ఇట్ లీడ్స్ టు నేషనల్ క్యారెక్టర్.
0: కనుకొని ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి శీలము, దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము.
1: సో వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
0: కనుక జాతీయమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ పేట్రియాటిజం.
0: యువకులకు జాతీయ భావమే పోయింది.
1: దేర్ ఇస్ నో స్పిరిట్ ఆఫ్ నేషనాలిటీ వాట్స్ ఎవర్.
0: నేషనాలిటీ అంటే ఏమిటో అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా.
1: దే డోంట్ నో వాట్ నేషనాలిటీ ఇస్.
0: నేను, నా వారు, నా కుటుంబమే అంతవరకే వీరు ప్రయాణం చేస్తున్నారు.
1: దే జస్ట్ ట్రావెల్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఐ అండ్ మై ఫ్యామిలీ.
0: కాదు కాదు, మన దేశము.
1: Our country.
0: ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరిని బ్రతికిన పీనుంగకండు వసుదను కలడా.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ వుడ్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ అండ్ ది గౌ దట్ దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్, ఇస్ మై మదర్ టంగ్.
0: నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు.
1: యు ఇఫ్ యు డోంట్ హావ్ దట్ ఫీలింగ్ యు ఆర్ జస్ట్ డెడ్ కార్.
0: కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ది సెన్స్ ఆఫ్ పెట్రియాటిజం.
0: దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము.
1: జస్ట్ యాజ్ హావ్ అటాచ్మెంట్ టు ది బాడీ యు షుడ్ హావ్ అటాచ్మెంట్ టు దిస్ కంట్రీ.
0: దేశం అనేటువంటిది దేహం యొక్క ప్రతిబింబమే.
1: అండ్ దిస్ కంట్రీ ఇస్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్
0: బాడీ. దేశము బింబ ప్రతిబింబాలే.
1: దేహా ద బాడీ, దేశా ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు తమ పవిత్రమైనటువంటి శీలము చేతను, గుణములు అభివృద్ధి చేతను, సంకల్పములు చక్కగా మార్చుకోవాలి.
1: Therefore all students with an individual character.
0: చెడ్డ సంకల్పములకు అసలే అవకాశమే ఇవ్వకూడదు.
1: Never give scope for any bad thought whatsoever.
0: కొంచెం చోటిస్తే అది పెంచుకుంటుంది.
1: If you give little scope it will grow on.
0: కనుక ఏమాత్రం కూడా చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు.
1: Never entertain any bad thoughts.
0: అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి.
1: If they come, brush them aside.
0: ఎట్లా?
1: How?
0: మన హృదయ కవాటాన్ని మూసివేయాలి.
1: Close the doors of your heart.
0: మనం ఒక ఇల్లు కట్టాము.
1: You have constructed a house.
0: ఆ ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము.
1: It has windows and doors.
0: కానీ ద్వారములు ఎందుకోసం పెట్టాము?
1: What for is the door?
0: మనం బయట పోవటం రావటం కోసం ఉపయోగించుకోవడానికి పెట్టాము.
1: For us to go and come back.
0: మన బంధువులు మిత్రులు లోపల రావడానికి పోవడానికి పెట్టుకున్నాము.
1: Doors are there for our friends and relatives to come and go.
0: పెట్టుకున్నాము కదని బజార్లో పోయేటువంటి పందులు, కుక్కలు, గాడిదలంతా వదలటామా?
1: Because of the fact that we have doors, we would not permit all the three dogs and the pigs around.
0: Donkeys
1: around.
0: కనుకనే మనము ద్వారములు ఉంటున్నాయి, మనకు 10 ద్వారములు ఉంటున్నాయి.
1: We have 10 doors.
0: ఈ ద్వారముల లోపలంతా కూడా నువ్వు బయటపోయేటువంటివన్నీ, ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు.
1: We should not permit all the rotten things outside.
0: ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తళ్ళాలి.
1: We should drive them out.
0: కనుకనే మనము అన్ని విధములైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి.
1: With all the courage, we should achieve this goal.
0: కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి.
1: Keep all the bad
0: qualities. లోపల ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు.
1: Don't wait until they go into you.
0: కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు.
1: రత్నకార ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్రేట్ నోబుల్ సోల్.
0: ఇటువంటి దుర్మార్గుడు ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు, మానవులై పుట్టి
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్,
0: విద్యావంతులైపోయి
1: బీయింగ్ ఎడ్యుకేటెడ్,
0: విజ్ఞానవంతులైపోయి
1: వన్ ఆఫ్ విజ్డమ్,
0: సుగుణములంతా ఉంటూ ఉండి కూడాను
1: బీయింగ్
0: వర్చ్యువస్, ఈ మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి.
1: సచ్ ఎ మ్యాన్ ఇఫ్ యు కుడ్ నాట్ బికమ్ డివైన్, విజ్ఞాన
0: సుజ్ఞాన ప్రజ్ఞానముతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి.
1: దాట్ విచ్ ఇస్ స్పిరిచువల్, which is present in the mankind, should help him to attain the divinity.
0: Kanuka aa divyamainatundi bhavam cheta,
1: with the divine thoughts,
0: manavatvanni manam chakkaga teechididdukoni,
1: human life has to be molded properly,
0: divinanga roopondali,
1: and should transform it to the divine.
0: Roopondali etta manam roopondutamu,
1: how
0: shivuniki munduga nandi untuntai.
1: In front of Shiva there is bull nandi.
0: Nandi ante em? Pasuvu.
1: Nandi is animal.
0: Aithe ఈ పశువు ఎక్కడ చూస్తుండాలి? ఎవరిని చూస్తుండాలి? భగవంతుని చూస్తుండాలి.
1: ఇట్ లుక్స్ ఎట్ గాడ్,
0: ప్రకృతిని చూడటం లేదు,
1: నాట్ నేచర్.
0: కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతుని పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది.
1: ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము.
1: దేర్ఫోర్ వి వర్షిప్ నంది.
0: ఈ పూజ అర్హత ఎత్తగలిగింది దానికి.
1: హౌ డస్ ఇట్ డిజర్వ్?
0: తన దృష్టిని దైవం పైనే మరల్చింది.
1: బికాజ్ ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్. కనుకనే
0: పశువు అయినప్పటికీ అది పూజ అర్హతగా కలిగింది.
1: దౌ బీయింగ్ ఎన్ అనిమల్ ఇట్ receives worship.
0: కనుక మన దృష్టి మంచి దృష్టిగా కావాలి.
1: సో వీ షుడ్ హావ్ వెరీ గుడ్ లుక్స.
0: పవిత్రమైన దృష్టిగా కావాలి.
1: షుడ్ హావ్ సేక్రెడ్ లుక్స్.
0: అది ఏ సుదర్శనము?
1: దట్ ఈస్ సుదర్శన, గుడ్ లుక్,
0: మంచి దృష్టి.
1: ఇట్స్ అ గుడ్ విజన్.
0: కనుక అలాంటి దృష్టిని కావడానికి దైవంను చింతిస్తూ, దైవంను చూస్తూ, దైవం ఆరాధిస్తూ, దైవం యొక్క భావం చేతనే మానుష్య భావం మార్చుకుని దైవ భావంలో మనం చేరాలి.
1: Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him.

ਜੰਜਪੀਏ ਤੇਰੇ ਨਾਮ ਜੀ ਬੋਲੋ ਨਿੱਕੇ ਨਿੱਕੇ ਜੰਜਪੀਏ ਤੇਰੇ ਨਾਮ ਜੀ ਬੋਲੋ

परम सुखदम्।

0: గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సర్వదీ సాక్షిభూతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తిం ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం.
1: Brahmananda, supreme bliss, is beyond human comprehension.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: It is the one that confers limitless bliss.
0: ఇది వాక్కులకు కానీ మనస్సులకు కానీ చెప్పుటకు వీలు కాదు.
1: It cannot be extolled, expressed by word or comprehended by mind either.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: Unless one spends life in high happiness, in sthayi, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or Supreme Bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme Bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందమునకు మానవ ఆనందము అని పేరు పెట్టారు.
1: Man in his daily life, what he experiences, pushti the strength, santushti the satisfaction, that state of happiness is human level of happiness, manavananda.
0: Aithe ee manavanandamunaku veyi rettu adhikamainatundide gandharvanandamu.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: Ee gandharvanandamunaku వేల రెట్టు అధికమైనటువంటిదే దేవానందం.
1: థౌజండ్స్ అండ్ థౌజండ్ టైమ్స్ మోర్ దెన్ గంధర్వానంద ఇస్ దేవానంద.
0: ఈ దేవానందముల కంటే వేల రెట్టు అధికమైనటువంటిదే దైవానందం.
1: థౌజండ్ టైమ్స్ మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందములకు వేల రెట్టు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ఇస్ దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ థౌజండ్ టైమ్స్ మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు వెయ్యి రేట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ థౌజండ్ టైమ్స్ మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే వేల రెట్టు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 times మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లెస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness, Manavananda, and Brahmananda, the supreme bliss.
0: Kani manavunaku ee brahmananda tattvam anetundi emito artham chesukonakaleka prati danikudunu ee brahmanandanga unnanu brahmanandanga unnanu ani varnistuntadu.
1: Man has no idea of brahmananda supreme bliss while he brings down to every tiny little act.
0: ఒక హోటల్లో వెళ్లి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: హీ గోస్ టు ఎ హోటల్ అండ్ హ్యాస్ హిస్ మీల్ అండ్ హీ సేస్ బ్రహ్మానంద సుప్రీం స్టేట్ ఆఫ్.
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆనందవల్లి స్టార్టింగ్ విత్ ది హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానందం.
0: అది మహతో మహీయం.
1: And this is smaller one, that is mightiest.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: This is fractional, tiny.
0: మనస్సునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: But divine bliss has no limits.
0: సందీప్ చటర్జీ చెప్పినట్టుగా no reason. దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason. It cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజను లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థలయందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: బ్రహ్మానందం
1: బ్రహ్మగాని
0: ఆత్మ గాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma anetvanti padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam anetvantidi kevalamu adu maatramainatvantidi.
1: In the supreme this Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: Sarvatra vyapinchinatvanti gali.
1: In this world, that which is so widely spread
0: ee galiki itti aakaramu atti aakaramani evaru nirnayinchaleru.
1: Air has no specific form.
0: Kani atti sarvavyapamainatvanti galini oka chinna balloon lo oodinappudu chinnaga roopanni pondutundi.
1: This air which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: That balloon cannot contain all the air around.
0: అది ఒక పరిమితమైనటువంటి యొక్క బెలూన్.
1: The balloon is limited in its dimension.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి యొక్క గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద, more than prajapati ananda, brahmananda is widespread.
0: Kalukane brahmanandam anetunte padyamulandu sarva padamulu kudanu brahmaku sambandhinchinatuntivi.
1: All words, vocabulary, are related to brahma.
0: Rendavadi పరమసుఖదం.
1: నెక్స్ట్ వన్ ఇస్ పరమసుఖదం, సుప్రీం హ్యాపీనెస్.
0: ఏమిటి ఈ సుఖము?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్?
0: శారీరక సుఖమా? ఇంద్రియ సుఖమా? బుద్ధి సుఖమా? మనోసుఖమా? ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: ఏ సుఖమని కూడా నువ్వు ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మైన్ నమః ధర్మణే అన్నారు. కస్మైన్ నమః, కస్మన్ అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మైన్ నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ వెన్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, దే వర్షిప్డ్ దిస్ వే.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థనే తప్పుతూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియంట్ రిషి.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: దిస్ ఇస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: దిస్ హెస్ నో బౌండరీ ఐదా.
0: కాలకర్మము ఎందుకు కూడా పరిమితం లేదు.
1: ఇట్ హెస్ నో లిమిటేషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: కాలకర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమసుఖం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ రీజన్ ఇస్ ది సుప్రీం బ్లిస్.
0: ఈ పరమసుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: టు గివ్ ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ పరమసుఖ, సుప్రీం హ్యాపీనెస్,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డు విత్ దిస్.
0: ఆకారమే లేదు.
1: ఇట్ హెస్ నో ఫార్మ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హెస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as the
0: paramatmam kudanu sukha swarupude.
1: God is in eternal bliss.
0: Dukkhamulaku kungaka aanandamulaku pongaka nirantaram kudanu paramanandam tho kudinatvanti sukhamu.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam gnanamurtim. Kevalam anaga emiti?
1: కేవలం.
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం, నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన,
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్?
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This brahma jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్రా ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని, అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable. The while other one is
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: కనుక ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: Whereas this brahma jnana is totality, holistic.
0: స్వస్వరూప జ్ఞానము.
1: It is the one of the self.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం హ్యాపీనెస్.
0: జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిదే పరమసుఖము.
1: The combination of these two
0: ఈ పరమసుఖంతో అనుభవించేటువంటిదే జ్ఞానము.
1: So it is jnana that is always in state of supreme happiness.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: the very personification of wisdom,
0: dvandvatitam,
1: that is a non-dual,
0: kashtamu sukhamu ani kani leka nindalu nishturam ani kani papamu punyamu aneetundi kani manchi chedda aneetundi kani ye matram indulo cheradaniki veelledu.
1: It is non-dual. It is nothing to do with the praise or blame, sin or merit, good
0: or bad.
1: There is nothing like duality here.
0: Basing
1: on this, it is said truth is one, represented as many
0: not
1: by many
0: two.
1: Scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: Endukante truth is one ante rendu kavachunu.
1: When you say truth is one,
0: not two.
1: So the statement is, the truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: Rendintikini atitamainatundi ee yokka brahma tattvam.
1: The nature of Brahman is beyond duality.
0: Parama sukham aipoyindi.
1: And then that supreme blissful state.
0: Dvandvatitam.
1: Beyond duality.
0: Gagana sadrusyam.
1: It is ethereal in its concept.
0: Akasam ekkada unnadante sarvatra vyapinchi unnadi.
1: Where is space ether? It is everywhere.
0: Ikkada unnadi akkada ledu ani nirnayinchadaniki evariki sadhyam kaadu.
1: It's not possible to decide that the space
0: gagana
1: is here and not there.
0: Akasam enta vyapinchi untunnado ade vidhamgane ee yokka aanandam kuda anta vyapinchi unnadi.
1: It is ethereal in its nature, being spread everywhere.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు? దైవముఖుని పేరు.
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్ టు
0: బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం, జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, ఇవన్నీ కూడా నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే.
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ సుప్రీం బ్లిస్, సుప్రీం హ్యాపీనెస్, ద వన్ ఆఫ్ విజ్డమ్ బియాండ్ డ్యుయాలిటీ.
0: గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది.
1: ఫోర్ వేదస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ డిక్టా?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఋగ్వేదము.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఇస్ ఋగ్వేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాహం
0: బ్రహ్మాస్మి తత్వం అసి.
1: అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వం అసి.
0: ఇది మహావాక్యముల యొక్క తత్వము.
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ డిక్టా.
0: ఇవన్నీ చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి.
1: దే ఆల్ డినోట్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas,
0: dvandvatitam,
1: I've explained in detail.
0: Gagana sadrusyam
1: is non-dual, ethereal.
0: Tattvamasyadi lakshyam,
1: it has got the ultimate as the aim.
0: Ekam,
1: one.
0: Nityam,
1: eternal.
0: Vimalam,
1: pure.
0: Achalam,
1: immobile.
0: Ekam,
1: one.
0: Unnadi okkate.
1: One, truth is one.
0: కాని జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వి గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు.
1: You have one here.
0: పక్కన సున్న పెట్టావు.
1: You added zero.
0: 10 అంటున్నావు.
1: Then it's 10.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another one.
0: 100 అంటున్నావు.
1: 100.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 1000 అంటున్నావు.
1: 1000.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 10,000 అంటున్నావు.
1: 10,000.
0: ఈ విధంగా మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మార్పుతూ వస్తుంది.
1: You can add zeros and say million.
0: అయితే ఈ అన్నింటి యందు ఉన్నది ఏమిటి? ఒక్కటే.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ ప్రాబోధావంతే. ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము.
1: One.
0: Nityam.
1: Is eternal.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఎట్టి చేంజెస్ కూడా ఉండదు.
1: దేర్ విల్ బి నో చేంజ్ అట్ ఆల్.
0: త్రికాలం యందు కూడా దీనికి మార్పు ఉండదు.
1: ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం త్రిలోకములందు
0: కూడా దీనికి మార్పు ఉండదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: త్రిగుణముల యందు కూడా మార్పు ఉండదు.
1: సో ఆల్సో ఇన్ ద
0: త్రికాలం త్రిగుణం త్రిలోకం మూడింటి యందు మార్పు లేనిటువంటిది ఇదే ఒక్కటి.
1: So there is no change in all the three of the attributes in all the three periods of time.
0: Nityam.
1: It is eternal.
0: Vimalam.
1: Pure.
0: మలరహితమైనటువంటి ఇది విమలం.
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్ ఈనాడు
0: ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్.
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: కూడా
0: విమలం, ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం.
1: అచలం
0: చలించేటువంటి వాడు కాదు.
1: హి డజంట్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్
0: మూన్. నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్.
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి యందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుంటాది.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా, ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ద ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: Prachina maharishulandaru kudanu,
1: the ancient rishis,
0: daivatvanni gurtinchukune nimittamai,
1: to know divinity,
0: aneka tapasulu chesi,
1: did penance,
0: sarvamnu tyagam chesi,
1: and they sacrificed.
0: Okkoka maharishi okkoka vidhamaitmati roopanni pondi.
1: Each of the saints has got his own.
0: Aa roopamunaku okkoka maharishi bhavodvegam che peru pettu vachadu.
1: Out of his sentiments and feelings, every sage has given a different direction to divinity.
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దాని కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్లీ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయం లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్,
0: నాయన ధ్రువ,
1: హి సెడ్, ఓ సన్ ధ్రువ,
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు,
1: యు ఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు,
1: యు ఆర్ ఎ బాయ్,
0: నీవు తపస్సును ఆచరించగలవా,
1: కెన్ యూ అండర్టేక్ పెనెన్,
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు,
1: హౌ కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్,
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు,
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: లెట్స్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, O Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu uchchanga maarchedi taane.
1: And his penance would grow in it.
0: Uchchamundu phalamulu kuda ichchedi vindi taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku emaatram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ee shastramulu chadavaledu.
1: I have not gone through any
0: text. Ee upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kanaka naaku unnatvantidanta okke chadivu okkate.
1: I only know one form of education.
0: దైవ నామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువా థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: గే ఓన్ సెడ్,
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: He said, గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: గోపికస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ ఎర్త్, Veda, the word,
0: Bhumi,
1: earth,
0: Vedamu,
1: Vedamu,
0: Vaku,
1: and also the word,
0: Pashu kuda, Pashu,
1: and also the cows.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: అండ్ దిస్ గోవు ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్డ్ గు.
0: కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే.
1: గోపికస్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దీస్.
0: భూమిని నిలిపారు.
1: They kept the earth steady.
0: వేదాన్ని కాపాడుతూ వచ్చారు.
1: They were protecting the
0: వాక్కును స్మరిస్తూ వచ్చారు.
1: And they were chanting God's name.
0: గోవును కాపాడుతూ వచ్చారు.
1: And they were also rearing cows there.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: So they are called Gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కాని తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: Each one started giving one name, but in fact God is nameless.
0: అప్పుడు చెప్పాడు గోపి జన వల్లభాయ నమః గోపి.
1: Then he said, Gopi.
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis, I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: I am part of Veda.
0: వాక్లో నేను ఒకడినే.
1: I am also part of.
0: భూమిలో నేను ఒకడినే.
1: Also another.
0: గోవులో నేను ఒకడినే.
1: I am among the cows, I am one.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: Therefore, I am one among the many.
0: కనుక గోపి జన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపి జన వల్లభాయ నమః means the sustainer, protector.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే,
0: క్రీమ్
1: క్లీన్,
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ,
0: స్వాహా
1: స్వాహా
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్,
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన
0: వల్లభాయ,
1: స్వాహా.
0: ఈ ఐదు విట్టికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి,
1: క్లీమ్ మీన్స్ ఎర్త్,
0: క్లీమ్ అనగా భూమి,
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి,
1: ఎర్త్,
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్,
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్,
0: స్వాహా ఆకాశం,
1: స్వాహా ద స్పేస్.
0: కాబట్టి ఈ ఐదింటికి ఐదు భూతములను నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కనుకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహా means the space, ether.
0: కనుక ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణువు ఈ విధంగా విష్ణు కృష్ణులు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేర్ల లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్, నో నేమ్.
0: కస్మై నమః,
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: సుఖం ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్,
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: అయితే ప్రాకృతమైనటువంటి శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జన్మలతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయంలో చూసుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హి హస్ గాట్ దిస్.
0: నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: But Bhagavan is desireless, left to himself.
0: ఎక్కడ కోరినా ఎక్కడ చేసినా ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్ వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటావు.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: లేదు.
1: నో,
0: మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాలు ఉంటే కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ద
0: సాటిస్ఫాక్షన్ ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మెనీ
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్
0: లేదు
1: ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫుడ్
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్
0: ఏకం ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: From the worldly sense, in the physical world, we can call it swartha or
0: consciousness. Paramatyam lopala,
1: but spiritually it is not
0: parartame
1: selfish. It is also beyond.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ
1: గాడ్,
0: పరాత్మ
1: సూపర్ న్యాచురల్,
0: పరమాత్మ తర్వాత ఏకాత్మ,
1: ఏకాత్మ
0: ద్వైతాత్మ,
1: ద్వైతం డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి సమష్టి పరమేష్టి వ్యష్టి యొక్క తత్వంతో లోపల జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
0: సమష్టి
1: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి డివినిటీ,
0: పరమేష్టి ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి యొక్క తత్వం,
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే
1: సో
0: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్ ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీమ్ ది డివైన్.
0: కనుక నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్ ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యూ రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆసక్తి పెంచుకుని,
1: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్,
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: ఒక్కటే
1: Both are one actually.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
1: This is the teaching of Veda in the beginning.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హ్యావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్,
0: వేదాః వేదం పురుషం మహాంతం మహాంతం,
1: we have seen God.
0: Aditya Varnam.
1: And he is pure.
0: Suryakantito kudinatunti vadatanu.
1: He is so brilliant.
0: Tamasah parastad. Tamaslo untunnadu thanu.
1: But he lies there in tamas or darkness.
0: Anaga cheekatilo untunnadu.
1: It means he is in tamas or darkness.
0: Kaani suryakanti undi. Suryakanti undinappudiki nee tamaslo unnadu.
1: There is this sunlight but yet he is in tamas.
0: Tamasah parastad.
1: Is beyond this darkness there is
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: That's the declaration of
0: స్వామి, మీరు లోపల చూచారా బయట చూచారా?
1: Then they ask, have you seen God inside or outside?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: There is no difference.
0: అంతర్బహిష్టత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: There is nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మానందం ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం.
1: యాజ్ గాడ్ ఈస్ డిజైర్లెస్ హీ సుప్రీమ్.
0: ఎట్టి కోరికలు లేదు,
1: నో డిజైర్,
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దానివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: దేర్ఫోర్ హీ ఇస్ ది పర్సోనిఫికేషన్ మెటఫర్ ఆఫ్ హిస్.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం కానీ సుఖం కానీ ఆనందం కానీ భగవంతుని యందే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లెస్ or in God.
0: దేనికి నీ ఒక కారణం లేవు.
1: There is no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: He is not bound by time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోన కానటువంటి వాడు.
1: He is not affected by time and space or reason.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది.
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసి పోయింది.
1: అండ్ యు హావ్ గోన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర్త కర్మం ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally, you should get into the plane at 7 o'clock in the morning.
0: పోతుంటే 4 గంటల time తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి,
1: as you get down there,
0: taxi తీసుకున్నావు, నువ్వు ఇంటికి పోయి చేరిపోయినావు.
1: And then you reach home by a taxi.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: I have gone home.
0: నీ బంధువులు చూడటం కోసం నీ వెళ్ళావు.
1: You want to meet your relations.
0: కాబట్టి బంధువులు చూడటం కారణం.
1: To meet your relations is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: The reason of your trip is to meet your relations.
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: And you travel by flight.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: Here time factor.
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణమైనావు.
1: The time factor tells you start at 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: Therefore in this waking state there is reason, there is time, there is cause and conveyance.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: Whereas in a dreaming state there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: నాలుగు లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these 4 factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: నాలుగు దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: Therefore that what you experience all these factors is true.
0: సత్యం అనేటువంటి దాంతో మీరు విచారణ చేయండి.
1: Sushupti, deep sleep state.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: And you slept well last night.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: You got up at 1:30 midnight.
0: 1:30 గంటకు చేశావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: You have gone to bathroom at 1:30.
0: 1:35 గంటకు నీవు వెళ్ళావు తిరిగి.
1: And you returned at 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: And then you just lay down on bed at 1:35. Then you slept.
0: నిద్ర వచ్చింది.
1: Yes, you slept.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: How did you sleep?
0: నీవు పెద్దవాడైనట్టు,
1: as you have grown,
0: నీవు చదివినట్టు,
1: as if you finished your study,
0: నీవు గొప్ప ఉద్యోగం చేసినట్టు,
1: as if you are employed,
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు,
1: as if you got married,
0: నీకు కుమారుడు పుట్టినట్టు,
1: that you have a son,
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: That you got married, that you have a son and you started to play with him, that was the dream.
0: పుట్టడము, చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: ఇవన్నీ కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలం.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫర్ బర్త్, ఫర్ యువర్ ఎడ్యుకేషన్,
0: అనుభూతికి 40 సంవత్సరాలు పట్టింది.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వర్క్ అప్
0: అంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: ఇది సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతి నేను అనుభవించాలనుకుంటే
1: If you want to experience divinity,
0: ఈ కాలం లోపల
1: within your
0: time, ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరములు కాలము 5 నిమిషాలు.
1: So 45 years of experience is
0: experience in 5 minutes.
1: This is the time in Sushupti, deep sleep.
0: అతీతమైనటువంటి తురియావస్థ.
1: Beyond Sushupti, deep sleep is Turiya, ultimate.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
1: In the Turiya ultimate state, a fraction of a second is enough.
0: ఎట్టయ్య 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు?
1: How could you experience 40 years of time within 5 minutes?
0: జవాబు చెప్పగలవా?
1: Can you reply? No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: if you want to experience divinity,
0: నీ కాలం లోపల
1: within your
0: experience 40 సంవత్సరములు కాలము 5 నిమిషాలు.
1: So 45 years.

0: If you want to see God within a fraction of a second, it is possible.
1: Vaka intilo neevu kaaparam chestunnavu.
0: You are living in a house.
1: Aa illu vadina 10 samvatsaramlu ayipoyindi.
0: And you left that 10 years ago.
1: Dani taalam vesukoni vellipoyinavu.
0: You kept it under lock and key.
1: Videshalaku vellinavu.
0: And you went abroad.
1: 10 samvatsaramlu aa yokka dinto velturu cheyaledu.
0: And the whole house kept under lock and key is dark.
1: Dani neevu tirigi vachavu.
0: You returned.
1: Vachin tarvata taalam terchinavu.
0: And you opened.
1: Switch vesavu.
0: You have put on the switch. There is light.
1: 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
0: I left the house 10 years back and the house was dark.
1: Light వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
0: The moment you put on the switch, there is light.
1: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
0: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్ యు డోంట్ నీడ్ టైం.
1: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
0: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
1: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది రీజన్ అనేటువంటిది ఉంటుంది.
0: సో ఫర్ దిస్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
1: భగవంతునికి నో రీజన్.
0: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
1: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే
0: and once you direct your intellect towards God,
1: తక్షణ స్విచ్ చేసినట్టు అవుతుంది.
0: It amounts to putting the switch
1: ఆ దైవానందం అనేటువంటిది తక్షణమే నీకు లభ్యం అవుతుంది.
0: That supreme bliss can be experienced immediately.
1: కనుకనే పరమానందం, బ్రహ్మానందం, యోగానందం, అద్వైతానందం.
0: Therefore it is called supreme happiness, that non-dual happiness.
1: ఇలాంటి దేనికంతా కూడా రీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా చిక్కదు.
0: All the states of bliss are beyond reason.
1: ఒక్క క్షణంలో నీకు ఎంతైనా కూడా ప్రాప్తిస్తుంది.
0: Within a fraction of a second you can experience.
1: ఈ ప్రాప్తికి అనేటువంటి కాలాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు.
0: You don't need to wait for time.
1: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
1: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
1: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
0: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
1: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
0: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
1: పిచ్చివాడు.
0: మ్యాక్యాప్
1: ఉన్నది ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్
1: అనదర్. ఉంటున్నది,
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
1: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
0: వాట్ ఈస్ టు బి గివెన్?
1: ఇచ్చుకో సేవను.
0: అండ్ దేర్ ఫోర్ సర్వ్.
1: పుచ్చుకో ప్రేమను.
0: అండ్ దెన్ రిసీవ్.
1: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
0: అండ్ వన్ దేర్ లవ్ ఇస్ లైక్
1: బ్రహ్మానందం.
0: లవ్ ఇస్ లైక్ ద సుప్రీం
1: పరమ సుఖదం.
0: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
1: ఆనందము.
0: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
1: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ఇన్ us.
1: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
0: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
1: అర్జునుని పిలిచి, ఒరే నాయన.
0: He called Arjuna and said,
1: నీకెంత వయసు?
0: What's your age?
1: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
0: Brother in law, my age is 70.
1: నాకెంత వయసు?
0: What's my age?
1: నాకు 75 అన్నాడు.
0: I'm 75.
1: వస్తు ఉండాలి 75.
0: 75 age.
1: 75 years కృష్ణునికి.
0: 75 age కృష్ణ.
1: 70 years అర్జునికి.
0: అర్జున was age 70.
1: 112 years ధృతరాష్ట్రునికి.
0: 112.
1: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
0: భీష్మ
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్ లోపల ధృతరా భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ పనిచేస్తాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
1: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
0: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
1: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్యే చీఫ్ కమాండర్.
0: Bhishma was the chief commander in the Mahabharata war battle.
1: 113 years.
0: 113 years age.
1: Krishnuniki 75 samvatsaramlo.
0: Krishna was age 75.
1: Arjuniki 70 సంవత్సరంలో.
0: అర్జున ఏజ్ 70.
1: ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఆనాడు యుద్ధం చేస్తూ వచ్చారంటే దీనికి ఏది కారణము?
0: వెల్ దేవర్
1: నో రీజన్.
0: వెన్ దేవర్ ఫైటింగ్ అట్ దట్ అడ్వాన్స్డ్ ఏజ్ ఇట్ హస్ నో రీజన్.
1: ఎందుకోసం అంటే దేహానికి నీ వయసు చూస్తున్నావు.
0: యు గో బై ది ఏజ్ ఆఫ్ ద బాడీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
0: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: మనో ప్రభావం అనేక రకమైనటువంటి మార్పులు చెందిస్తుంటాది.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్ ఎబరేషన్స్.
1: ఒకానొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: అర్జున్ని ప్రశ్నించాడు.
0: హీ క్వశ్చన్ అర్జున.
1: అర్జున
0: అర్జున
1: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
0: ఐ టాట్ ఆల్ దిస్ గీత బిఫోర్ ఎర్లియర్.
1: ఎన్నో పర్యాయం నీకు బోధించాను.
0: ఐ టాట్ ఇట్ మెనీ టైమ్స్.
1: కానీ నీవు దాని జ్ఞప్తి అందించుకోలేదు.
0: బట్ యు ఆర్ నాట్ రిమెంబరింగ్ ఇట్.
1: కారణమేమిటి?
0: వై
1: ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు?
0: యు డిడ్ంట్ కన్సిడర్ ఇట్ ఇంపార్టెంట్.
1: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
0: ఇంపార్టెంట్? యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్.
1: దీన్ని అలక్ష్యం చేస్తూ
0: యూ నెగ్లెక్టెడ్ ఇట్.

0: దాని వల్ల నీకు మర్చిపోయినావు.
1: Hence you have forgotten it.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: In fact you have been there and I have been here for the last several lives.
0: అయితే స్వామి, మీరు వచ్చేటువంటిది మీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: He said, Swami, you know your advent, but I do not know my advent.
0: అదే మరపు.
1: That is forgetfulness.
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త. నిత్యము స్వప్నాశక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state. You are not in that spiritual level taraka, but you are in tamas darkness.
0: Adetta Swami.
1: How is it possible?
0: Nenu nammadaniki veelledanna.
1: And I can't believe it.
0: Oho. అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
1: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్?
0: మర్చిపోయినావు.
1: ఐ హావ్ ఫర్గాటన్.
0: నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యూ గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నా?
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నా.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను?
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్?
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యూ నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా నువ్వు మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నావు.
1: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 ఇయర్ బ్యాక్.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు.
1: బట్ యూ డోంట్ నో వేర్ యు వర్.
0: ఈ మనిషి యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు,
1: వెన్ ఇట్ హ్యాపెన్స్, సో
0: కొన్ని రకమైనటువంటి ఒక మార్పు లోపల తిరిగి అర్జునికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యు. మరణ వార్త విన్నాడు.
1: అండ్ హీ హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హీ ఫెల్ డౌన్.
0: దేవోచ్చునంతనే ఎదురేగు దించు, నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening and he felt sad.
0: ఏమైపోయినాడు?
1: What happened?
0: పక్కన ఉన్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు, కృష్ణుడు తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణా సెడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్ డెత్
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి.
1: And having heard this,
0: నా వంశాన్ని నాశనం చేసి పెట్టివే.
1: అర్జున అక్యూజ్డ్ కృష్ణ, టెలింగ్
0: పాండవులు వృద్ధులైపోయినారు.
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ.
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: ఆల్సో సుభద్ర.
0: ఇంకా పిల్లలు ఎవరు పుట్టరు, మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
1: యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
0: అంత కాలం జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్,
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము.
1: అండ్ ఇట్ వాస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ, లైఫ్లెస్ వాస్ షోన్.
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు, సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను?
1: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడు నవ్వి.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీనెస్,
0: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: అండ్ దెన్ హి సేస్, సిస్టర్ లుక్ హియర్, హి ఎగ్జాక్ట్లీ
0: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాది.
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు, ద ఫేస్ అండ్ ఐస్.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట్ అప్.
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాది అన్న.
1: బ్రెత్ ఆల్సో ఈస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హీ డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
0: అర్జున,
1: అర్జున,
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యుర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు, చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సిరిటీ.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇస్ ఓన్లీ వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ హస్బెండ్ టు గాడ్.
0: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్, దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside.
0: మగవారు లోపల పోవడానికి వీల్లేదు.
1: Whereas man cannot go inside.
0: వాళ్ళకి హద్దును పెట్టారు.
1: They have got
0: certain. భక్తి తక్కువ.
1: But because the devotion is less in man.
0: భక్తి ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు.
1: Because women has more devotion, she can go anywhere.
0: కంప్లీట్ పూర్తి విశ్వాసం ఉన్నది.
1: They have total faith in God.
0: తప్పక ప్రాణం ఇవ్వగలడు అని.
1: And therefore they have that Krishna can resurrect him.
0: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు, అర్జునుడు, నక సహదేవుడు, ధర్మరాజు కూడా.
1: Well, all brothers Pandavas, they are just feeling very sad about this tragic event.
0: వీళ్ళతో ఏదో ముచ్చట్లు ఆడుతున్నాడు కృష్ణుడు.
1: Krishna went on conversing with
0: him. ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: And they could not understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: అర్జున వాస్ ఫ్యూరియస్.
0: ఏమీ చెప్పలేడు.
1: He could not say.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్, ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ, బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: అని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్, క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
1: ఆల్ రైజ్ ద హెడ్.
0: చూచారు.
1: దే సా ద బేబీ.
0: పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సెడ్, హీ దిస్ చైల్డ్ ఇస్ examined the pariksha and therefore this child be named as Parikshit.
0: Appudu Arjuna poi kaalu pattukoni,
1: Arjuna caught hold of
0: Krishna. Vamshodharaka annadu.
1: Then Krishna, you are the emancipator of the clan.
0: Arjuna,
1: అర్జున,
0: కొన్ని దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call
0: emancipator. Yes anuvari, yes anu, no anuvari ki no yesra, no yesulu mee notiki gaani sai ki sarvam yes yes yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, యు నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి,
1: స్వామి
0: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: Why did you
0: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: హౌ ఇస్ దిట్ ఐ కుడ్ మీట్ హి?
0: చిన్న వయసులో నేను మృత్యు ప్రార్థించడమా?
1: వై డిడ్ మై సన్ డై అట్
0: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
1: కాంట్ యు మేక్ హిమ్ లివ్ ఫర్ సమ్ మోర్ టైం?
0: చాలా ఒక నిందాస్తుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్ ఫర్ నాట్ కీపింగ్ హిస్ సన్ అలైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: పిచ్చివాడా,
1: మ్యాడ్ క్యాప్,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు అనేది ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: ది ఏజ్ యంగ్ ఆర్ ఓల్డ్
0: ఇందులో పనికిరాదు.
1: బట్ దాట్ వోంట్ అప్లై.
0: కాబట్టి జరగవలసినటువంటి జన్మ మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరి కూర్చుకు చేరి,
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్,
0: కేవలము ఒక విధమైన కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వి హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒక నాక సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వి హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వి హావ్ పర్చేస్డ్ ఎ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వి వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
0: తీసుకుని వచ్చాను.
1: వి బ్రాట్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరం తర్వాత,
1: ఆఫ్టర్ 10 ఇయర్స్,
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల
1: యాజ్ ఐ షిఫ్టెడ్
0: ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్
0: ఈనాడు చిక్కింది నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు ఆ దినమే పోయాడు టైలర్ చేతికి ఇచ్చాడు సఫారీ కుట్టించుకున్నాడు
1: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హీ హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్
0: కానీ కుట్టించుకున్నాడు
1: హీ గాట్ ఎ స్టిచ్
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు
1: దెన్ హీ అటెండెడ్ మ్యారేజ్
0: ఫంక్షన్ కు వెళ్లి ఆ యొక్క ఆనందం లోపల ఆ యొక్క బఫేలో బుఫేలో అంటారు ఆ విధంగా తిండి సమయం లోపల
1: పార్టేకింగ్ ఫుడ్ దేర్ ఇన్ బఫే డిన్నర్
0: బఫీ డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు
1: వంగేటప్పటికి
0: ఆ కోటు పట్టను పగిలిపోయింది
1: He was moving about the buffet dinner type as he bent the cloth door there.
0: వాడు బాధపడుతున్నాడు
1: He was feeling sad.
0: కొత్త గుడ్డ
1: న్యూ సూట్
0: నిన్ననే స్టిచింగ్ చేశాడు కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు
1: బ్రాండ్ న్యూ కోట్ హౌ ఇస్ దట్ ఇస్ టర్న్ అవుట్
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు
1: దట్ కృష్ణ సెడ్
0: పిచ్చివాడా
1: ఓ మ్యాన్ ఫెలో
0: కుట్టింది నిన్న కొత్త కోటే
1: స్టిచ్ యెస్టర్డే న్యూ
0: బట్ట కూడా కొత్తదే
1: క్లాత్ ఇస్ న్యూ
0: అని ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు
1: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్
0: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు
1: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ ఎంగేజ్
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్
1: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు
1: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్
0: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టల పగిలింది ఈ కోటు
1: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్ ద కోట్ హెస్ టోర్న్ అవుట్
0: అప్పుడు అర్జునుడు ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి
1: దెన్ అర్జున సెడ్ ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి
0: జీవితమే రహస్యము
1: యువర్ దిస్ ఇస్ మిస్టర్
0: జీవితమే విచిత్రము
1: లైఫ్ ఇస్ పెక్యూలియర్
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: ఇదంతా చిత్రములు నాయన
1: హౌ మిస్టీరియస్ దే ఆర్
0: కనుక దీన్ని ఏమాత్రమో నీవు అర్థం చేసుకోలేవు
1: యూ కెనాట్ అండర్స్టాండ్
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు
1: అండ్ ఈ పాసిఫై
0: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ టు అండర్స్టాండ్ ది డివినిటీ
0: ఒక నిమిషంలో జరిగింది మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటుంది
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే జస్ట్ ఆపోజిట్
0: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది
1: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్
0: రీజన్
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్
0: కనుకనే భగవత్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమా చేసుకోవటం ఇది సరైనది కాదు
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్స్ ఆర్ డిఫర్
0: కాదు అంటే కాదు సంతోషం అంటే
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో
0: అవును అంటే అవునే
1: వెన్ మీ yes means is yes
0: ఎవరో ఒకరు వస్తారు మీరందరూ బయటికి పోయేది స్వామి చెప్పాడు చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు
1: యు సే స్వామి ఇస్ గాడ్
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు
1: ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్
0: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్
0: ఒరే నాయన నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు నా భగవంతుడు నాకున్నాడు
1: If you say you have no God, yes, you have no God. But I have my God. You have got every right to say no. Who are you? Who are you? What authority you have to deny my God? You have no authority.
0: And
1: this is my faith.
0: And
1: you have disbelief.
0: We should have
1: strong faith.
0: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు
1: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్
0: అవునన్న వారికి అవును
1: ఇఫ్ యు సే yes యు విల్ గెట్ ద రెస్పాన్స్
0: నా దాని నీవు కాదన్న దానికి ఏ మాత్రం అధికారం లేదు
1: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు
1: దెన్ యుల్ కీప్ హిస్ మౌత్
0: షట్ అప్ అని అక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు షట్ అప్
0: వాడే నోరు మూసుకుంటాడు
1: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు గుర్తించవలసినటువంటి విషయాలు చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్
0: బ్రహ్మానందం పరమసుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది
1: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీం బ్లిస్ సుప్రీం హ్యాపీనెస్ నాన్ డ్యూయాలిటీ ఎథీరియల్ గాయత్రీ
0: మంత్రంలో కూడాను గాయత్రీ మంత్రంలో కూడాను
1: గాయత్రి మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి
1: There are 9 varnas.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: One is meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి ఇస్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: నాకు మంచి బుద్ధిని ఇమ్మని కోరుతు.
1: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి కాని ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్స్. దిస్ బ్రహ్మానందమైనటువంటి
0: వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
0: ఇది కూడా ఒక పేరు లే.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
0: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
1: హి హ్యాస్ నో వరీ.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు.
1: హి ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
1: పీపుల్ హావ్ వరీస్.
0: థాట్స్ ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్స్
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖం లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
0: నేనందరినీ సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
0: పరమ సుఖదం అది నాకు సంతోషము.
1: పరమ సుఖదం దట్ ఈస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం అంటాను.
1: సమ్ క్లయెంట్స్ స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్ స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా అంటున్నా.
1: యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
0: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం.
1: యాక్సిడెంట్ స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే
0: విచారించవలసింది అవసరం ఏముంటుంది.
1: నో రీజన్
0: జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టినీ
0: జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగాల్సింది జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ.
0: ఒకరికి ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్ టు హ్యాపన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్ యాజ్ పర్ ద టైం విల్ హ్యాపన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
1: వి సఫర్ బికాజ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: కోరికని
1: ఇస్ దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confer joy or misery.
0: Manam deeni kurulu vicharinchinakkada.
1: Let's not worry for anything.
0: Anta bhagavantuni yokka sankalpame.
1: It's all God.
0: Taani ichadu taane teeskunnadu.
1: He has given and he has taken back, withdrawn.
0: Eppudu ichadu?
1: When he gave.
0: Enduku ichadu?
1: Why?
0: Kaani ee transport lopala konni goods pettu lopala return ani date vechintaru.
1: In this goods train on certain compartments return date is also mentioned.
0: ఈ దేహాన్ని ఇక్కడ పంపించాడు.
1: This body is sent here.
0: అది నీకు తెలియదు అతను పోయింది అని.
1: You don't know when it is gone.
0: కానీ ముందుగానే రిటర్న్ అని పేరు ఉంటుంది అక్కడ.
1: But at the time of this body
0: ఆ డేట్ ప్రకారం తిరిగి వెళ్ళిపోతుంది.
1: The return date is also mentioned and that date has to go back.
0: జననం ఉన్నప్పుడు మరణం కూడా వస్తుంది.
1: When there is birth, death also should accompany.
0: రెండు కూడా సహజమైనటువంటి గుణములే.
1: Both are natural phenomena.
0: కనుక ఎవరు కూడా ఏ విధమైనటువంటి దుఃఖం కానీ విచారించకూడదు.
1: So nobody should worry.
0: అన్నిటికీ ఆనందంగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
1: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
0: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
1: As then there is God within us, we should be happy continuously.
0: ఎప్పుడు మనం ప్రేమతోనే ఉండాలి.
1: We should be full of love.
0: ప్రేమ దేశంగా మారకూడదు.
1: And we should not hate anybody.

ఓం శ్రీ సాయిరాం. శీలమే విద్యకు అంతిమ లక్ష్యమని, సముపార్జించిన విద్యకు పరమార్థం ప్రేమయని ప్రబోధించిన సాయిమాతకు పూర్వ విద్యార్థులు అందరమూ ప్రేమ సంగీతాంజలి సమర్పించుకొనుచున్నాము. ప్రేమే నా రూపమన్న సాయిమాత కరుణతో వర్షించిన ప్రేమామృతధారలను ఆస్వాదిస్తూ పెరిగిన మేము నేడు ఈ నూతన సంవత్సర ఆరంభ శుభ సందర్భమున ప్రేమతోనూ భక్తితోనూ గానసుమాలతోనూ అర్చన చేయుచున్నాము.

తమ దర్శన స్పర్శన సంభాషణలతో పాటు తమ సంపోషణలో తమ సామీప్య సాయుధ్యంలో గడచిన మధుర వసంతాలు నిజంగా మేమంతా జీవించిన అమృత ఘడియలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ స్వామి ప్రబోధించిన మార్గాన, స్వామి ఆశించిన విధాన, స్వామి ఆదేశించిన చందాన, తమ జీవితాలను మలచుకునే సత్సంకల్పం కలిగిన సాయి విద్యార్థులే కాకుండా సాయి కుల్వంతాల్లోని అశేష భక్తజనులే కాకుండా అఖండ విశ్వంలోని అనంతకోటి సాయి భక్తుల ప్రయత్నాన్ని అనురక్తితో అమలు అయ్యేలాగున ఆశీర్వదించి మమ్మందరినీ మీ బాటలో నడిపింప ప్రార్థన. బాహ్య ప్రపంచంలో జీవనయాగం సాగిస్తున్న మాకు అనుదినం అనుక్షణం ఇంటా వెంటా జంటా ఉంటూ ఉన్నానని నిదర్శనల సూచిస్తూ తమ ప్రేమసాగరంలో అమృత బిందువులను ఆస్వాదింపచేస్తున్న మా సాయిమాతకు మా అందరి హృదయపూర్వక నమస్సుమాంజలి.

0: ദിവ്യ ആത്മസ്വരൂപ. ജഗത്തിനെ ജീവിച്ചുവാടു മനുജുടു കാവല മൊദട. ധനുജുല ദുഷ്ടുതലെല്ല പൊകടുകുണ്ടു വാടേ ചവട. ബ്രഹ്മവിദ്യ നേച്ചിയിച്ചിട്ട് അധ്യാത്മനു കനുകൊനുട. രാജയോഗമുനക്കു ബാട ഇത് ഏ സായി ചെപ്പു മാട.
1: Embodiments of divine atma. Humans who are living on the earth must first become good human beings. Those people who go on praising and appreciating the demonic acts of the demons and the devils, they are useless ones. The type of education that is imparted here is ബ്രഹ്മവിദ്യ.
0: പ്രേമസ്വരൂപുലാര, പ്രപഞ്ചമലോ പ്രതി ജീവിക്ക് ജീവിത പരമാർത്ഥം അంటే ఏమిటో బోధపడదు.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ ఎర్త్ డస్ నాట్ నో వాట్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్.
0: చాలా మందికి బోధపడలేదనే బాధ కూడాను ఉండదు.
1: Most of the people do not have even the feeling of pain that they have not been able to understand the purpose.
0: Nootiko kotiko kariki itti bhavam yerpadutundi.
1: One in a million or a billion is likely to get the feeling to understand the purpose of life.
0: Adiye jeevita paramavadiki pratham sopanam.
1: That is the very first step which can take a person to the end of one's life's goal.
0: Kadupu ninda tindi kanti nindra nidra ఒంటి నిండుకు దుస్తులు ఇంటి నిండుకు పిల్లలు ఇవే పరమావధిగా భావిస్తున్నారు ఈనాటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే కన్సిడర్ ఎర్నింగ్ ఫర్ ఫుడ్, హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ లైఫ్, ఎ హౌస్ టు లివ్ ఇన్ అండ్ గుడ్ క్లోత్స్ టు వేర్. దీస్ ఆర్ ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కళకళలాడే కళత్రం, తడతళలాడే వస్తు వాహనాలు ఇవే మానవ జీవితమని వారు ఉప్పొంగిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ గెటింగ్ exhilarated and happy that the very purpose of life is to care for things which are the comforts of life and the luxuries of life.
0: Idi kontha varaku nijame.
1: To some extent this is true. In fact,
0: kadupu nindinanta maatramana manasu nindadu jeevitham pandadu.
1: If one is able to fill one's stomach, one has not achieved the task of giving satisfaction to the mind and fulfilling the life's goal.
0: తిని ఊరుకుండేటువంటి స్వభావం కాదు మానవునిది.
1: మ్యాన్స్ నేచర్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఈటింగ్ అండ్ సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్.
0: తిని తిరగాలి.
1: వన్స్ ఎ పర్సన్ హాస్ ఫిల్డ్ హిస్ స్టమక్, హి హాస్ టు
0: తిరిగి పని చేయాలి.
1: వన్స్ హి స్టార్ట్స్ మూవింగ్, హి హాస్ టు వర్క్.
0: ఎందుకోసం, ఏ విధంగా, ఎక్కడ, నేను ఏ విధంగా పని చేస్తున్నాను అనేటువంటి విచారణ సలపాలి.
1: హి హాస్ టు ఎన్క్వైర్ ఇన్ టు వాట్ వర్క్ హి ఇస్ డూయింగ్, ఫర్ వాట్ పర్పస్ హి ఇస్ డూయింగ్ ద వర్క్.
0: ఈ పనులు ఎందు మంచిని పెంచాలి, పది మందికి పంచాలి.
1: ఇన్ వాట్ ఎవర్ వర్క్ హీ డస్, హీ హాస్ టు డెవలప్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ అమంగ్ 10 అదర్ పీపుల్.
0: ఇది లౌకిక జీవితమునకు ఇది పరమావధిగా భావిస్తున్నారు.
1: దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది గోల్ ఆఫ్ ది వరల్డ్లీ లైఫ్.
0: కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని మురిపించినది ఈ బాహ్య ప్రపంచము.
1: The external world is one which can be seen by the eye, which can give a satisfaction to the mind, and which can give a lot of joy.
0: Idi indriyamulu yokka marpu.
1: This is only a modification and change which comes about in the senses.
0: Ee indriyamulaku atheetamainatundi manasu.
1: Mind transcends the senses.
0: Manasu kante goppadi buddhi.
1: Intellect excels the mind.
0: Buddhini nadipinchunadi atma.
1: It is the atma which drives and directs the intellect.
0: Kanukane ee atma tattvanni gurtinchinappude manavattvam saarthakam avutundi.
1: It is therefore only when one recognizes the principle of atma, one would justify and sanctify being a human being.
0: Indriyamulu annintikantenu vagendriyamu chaala goppadi.
1: Of all these sense organs, the power of speech is very important.
0: Idi chaala shaktivantamainatundi.
1: This is very powerful.
0: కనుక మొట్టమొదట ఈ వాగేంద్రియమును అరికట్టినప్పుడే కించుమించు సర్వేంద్రియమును కూడాను మనము సాధించినటువంటి వారం అవుతాం.
2: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఓన్లీ వెన్ వన్ కంట్రోల్స్ వన్స్ టంగ్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది అదర్ సెన్సెస్.
0: ఈ వాగేంద్రియములకు తినటం త్రాగటం ప్రధాన లక్ష్యం.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది టంగ్ ఈస్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్.
0: దీనిని ఆహార వ్యాహారం అని కూడా బోధిస్తుంటారు.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టేకింగ్ ఫుడ్ అండ్ డెవలపింగ్ సర్టన్ హ్యాబిట్స్.
0: ఈ వాగేంద్రియం యొక్క వ్యవస్థను కొంతవరకు మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ టంగ్.
0: సర్వ ఇంద్రియముల యొక్క వ్యాపారం అన్ని కూడా వాగేంద్రియంలో లీనమై ఉంటాయి.
2: ది బిజినెస్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఆర్ మర్జ్డ్ అండ్ సబ్మర్జ్డ్ ఇన్ టు ది టంగ్.
0: కనుకనే వాక్కును మనస్సుతో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: యు హావ్ టు ఆల్వేస్ యూనిఫై ది వర్డ్ అటర్డ్ బై ద టంగ్ ద మైండ్.
0: మన వాక్కును సాధ్యమైనంత వరకు కూడా అదుపులో పెట్టుకోవాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ యాజ్ ఫర్ అస్ పాసిబుల్ షుడ్ ఎక్సర్సైజ్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్ అండ్ ద వర్డ్.
0: అప్పుడే మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
2: దెన్ ది మైండ్ స్టార్ట్స్ వ్యాగింగ్.
0: ఈ మనసు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మనసుకు బుద్ధి చెప్పి తదుపరి ఈ మనసును బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: వెన్ మైండ్ స్టార్ట్స్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ థాట్స్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద ఇంటెలెక్ట్ టు గివ్ కరెక్ట్ అడ్వైస్ టు ద మైండ్ అండ్ కంట్రోల్ ఇట్.
0: బుద్ధిని ఆత్మతో కూర్చినప్పుడు ఈ వాగేంద్రియం అనేటువంటిది మనస్సునందు మనస్సు బుద్ధి యందు బుద్ధి ఆత్మ యందు లీనమై సర్వతత్వాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
2: వెన్ యూ లింక్ ద ఇంటెలెక్ట్ విత్ ఆత్మ ది టంగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ మైండ్ మైండ్ ఇన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ ఆత్మ డస్ దే బికమ్ వన్.
0: కానీ లోకమునందు సామాన్యమైన మానవులు బాహ్య జగత్తునకును అంతర్జగత్తుకును అవినాభావ సంబంధం ఉన్నదనేటువంటి ఒక సత్యాన్ని అర్థం చేసుకోలేరు.
2: బట్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ డూ నాట్ అండర్స్టాండ్ ద ఇన్ఎక్స్ప్లికబుల్ అండ్ ఇన్హెరెంట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
0: నిరంతరము బాహ్య ప్రపంచమునందు భోగభాగ్యములను అనుభవించాలని ఆశిస్తూ ఉన్నారే కాని అంతరింద్రియములందు ఆత్మానందమును పొందుటకై మానవులు ప్రయత్నం సరిపెట్టడం లేదు.
2: మ్యాన్ ఈస్ కంటిన్యూస్లీ మేకింగ్ ఎఫర్ట్ టు ఎంజాయ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఎ టైమ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ హిజ్ ఓన్.
0: మానవునికి బహిర్దృష్టియే అభివృద్ధి పరుచుకుంటున్నాడు కాని అంతర్దృష్టికి ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా ప్రయత్నం సలపటం లేదు.
2: హీఈస్ స్పెండింగ్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్ ఇన్ డెవలపింగ్ ఎన్ ఎక్స్టర్నల్ విజన్ బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఈవెన్ ఎ స్మాల్ ఎఫర్ట్ ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్.
0: నిజమే, ఇది వారి దోషం కాదు.
2: This is true. In fact, this may not be their own mistake.
0: పంచేంద్రియములందు కన్నులు చెవులు ముక్కు నోరు ఇత్యాది ప్రధానమైన ఇంద్రియములు యొక్క ద్వారములు బయట వైపునే తెరవబడినది కనుక ఇందులో బయట దృష్టి రావటంలో దోషం లేదు.
2: ది డోర్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ది ఐస్ ద ఇయర్స్ ద మౌత్ ద నోస్ దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: ఈ కొద్ది మంది మాత్రమే అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకుని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు.
2: ఇట్ ఈస్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ డెవలప్డ్ దేర్ ఇన్నర్ విజన్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ఇన్నర్ ఆత్మిక్ బ్లిస్.
0: అందాన్ని చూసి ఆనందించేది శరీరమా ఆత్మన?
2: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ది ఆత్మ విచ్ ఈస్ ఎంజాయింగ్ ది బ్యూటీ ఆఫ్ ది ఫిజిక్?
0: ఆహారాన్ని చూసి ఆస్వాదించేది శరీరమా ఆత్మన?
2: Is it atma or the body which is enjoying the taste of the
0: parimalaniki parvasinchedi atmana sharirama?
2: Is it the atma or the body which is enjoying the sweetness of smell?
0: Ee yokka samyogamunaku uppungi poyetundi sharirama atmana?
2: Is it the atma or the body which is really enjoying?
0: Ee vidhamga manavudu parishodhanalu salpi parishilam chesinappudu idi kevalam atma yokka tattvame tani శరీరము జడమైనటువంటిది అనేటువంటి సత్యము చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
2: ఇఫ్ ఎ పర్సన్ మేక్స్ ఎన్క్వైరీ ఆన్ దీస్ లైన్స్ ఇన్ టు ద వర్కింగ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ వన్ వుడ్ బి ఏబుల్ టు కమ్ టు ద కన్క్లూజన్ దట్ ఇట్ ఇస్ ఆత్మ విచ్ ఈస్ ఎంజాయింగ్ అండ్ నాట్ ద బాడీ.
0: మనస్సుకు బుద్ధికి ఇంద్రియములకు అతీతమై లోకాన్ని ఆలించి లాలించి పాలించేటువంటి తత్వము ఆత్మతత్వం అనేటువంటి సత్యం కూడాను వారికి అర్థమవుతుంది.
2: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ది ఆత్మా విచ్ ట్రాన్సెండ్స్ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ దాట్ విచ్ గివ్స్ ది సాటిస్ఫాక్షన్.
0: బాహ్య జగత్తుకు మూలము అంతర్జగత్తుకు ఆది ఆత్మనే.
2: ఇట్ ఈస్ ఆత్మా విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ విచ్ ఇస్ ది ఆరిజిన్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్.
0: ఇట్టి మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం విస్మరించి క్షణభంగురమైనటువంటి యొక్క ఇంద్రియములకు లోబడి జగత్ వ్యవహారములకై మనం కాలమును వ్యర్థం చేసి జీవితాన్ని నిరర్థకం గావించుకున్నాము.
2: బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ నాట్ టేకింగ్ కాగ్నైజెన్స్ ఆఫ్ సచ్ ఎ బేసిక్ ప్రిన్సిపల్ అండ్ బేసిక్ ట్రూత్. వీఆర్ ఓన్లీ ఎంజాయింగ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ దస్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ అండ్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈనాటి విద్యలన్నీ కూడా లౌకిక విద్యలే.
2: ది ఎడ్యుకేషన్ అండ్ ది స్కిల్స్ ఆఫ్ టుడే ఆర్ ఆల్ ఓన్లీ ఎడ్యుకేషన్.
0: వేదము వేదాంగము,
2: వేద ఆర్ వేదాంగ,
0: సంగీత సాహిత్యము,
2: వెదర్ ఇట్ ఇస్ మ్యూజిక్ ఆర్ లిటరేచర్,
0: పదార్థ విజ్ఞాన శాస్త్రము,
2: ఇట్ ఈస్ ఆల్ ద సైన్సెస్,
0: రసాయన విజ్ఞాన శాస్త్రము,
2: కెమిస్ట్రీ,
0: వృక్ష శాస్త్రము,
2: ఫిజిక్స్,
0: ఇవన్నీ కూడా కేవలము లౌకిక విద్యలే.
2: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఓన్లీ వరల్డ్లీ లెర్నింగ్.
0: అపర విద్యలు ఎందు మాత్రమే మన యొక్క జీవితాన్ని అర్పితం చేస్తున్నాం.
2: వీఆర్ డెడికేటింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఎడ్యుకేషన్.
0: ఆత్మ విద్య ఒక్కటి మాత్రమే పరా విద్య.
2: ది ఓన్లీ వన్ ఎడ్యుకేషన్ విచ్ రిలేట్స్ టు ఆత్మ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ పరా విద్య.
0: ఈ అపర విద్యలు అన్ని కూడా కేవలం జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
2: All these apara vidyas or educations relating to the external world are meant for eking out
0: jeevanavadi yokka tattvam emiti.
2: What is the purpose and goal of human life?
0: Intilo vantalu undarante ee vantalu yokka lakshyam emiti? Bhujincheetvanti vyakti undinappude ee vantalu vandinanduku saarthakam.
2: If something is cooked, a tasty food is cooked at home, what is the purpose of it? The purpose is only to feed people.
0: Ee laukika vidyalanni kudanu అలౌకికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించడం నిమిత్తమై ఏర్పడినటువంటి సత్యాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ సైన్సెస్ అండ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఓన్లీ టు రియలైజ్ ద ఆత్మ విద్య, ది నాలెడ్జ్ రిలేటింగ్ టు
0: ఆత్మ విద్యే లేకుండా ఈ అన్ని విద్యలన్నీ కూడాను కేవలము నిరర్థకములు.
2: Without knowledge of Atma, all the other types of knowledge and learning are a sheer mere waste.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటి అనేటువంటి యొక్క ప్రశ్నను క్షణములకు కూడా వేసుకుంటూ ఉండాలి.
2: దేర్ ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ మూమెంట్ షుడ్ పుట్ ఏ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ యాజ్ టు వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: తినటం, త్రాగటం, నిద్రించటము, మరణించటము, ఇంతేనా జీవితం యొక్క గమ్యం?
2: ఈజ్ ఇట్ ఓన్లీ ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్ అండ్ డైయింగ్?
0: పశుపక్షి మృగాదులని కూడా ఈ నాలుగు అవస్థలను అనుభవిస్తూనే ఉన్నవి.
2: వెదర్ ఇట్ ఇస్ ది అనిమల్స్, బర్డ్స్ ఆర్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్ ఈజ్
0: ఎక్స్పీరియన్స్ విశిష్టత ఏమిటి?
2: ఇఫ్ దట్ ఈస్ సో, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ విచ్ ఇట్ సేస్ దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ రేర్ టు గెట్?
0: మానవుని యందు వాక్కు చాలా ప్రధానమైనటువంటిది.
2: అమంగ్ ఆల్ ది పవర్స్, ది పవర్ ఆఫ్ టాక్, ది పవర్ ఆఫ్ స్పీచ్,
0: ఇది తేజోమయమైనటువంటిది.
2: It is extremely powerful and resplendent.
0: Manasu annamayamainatundi.
2: Mind is full of food.
0: Inka pranam rasamayamainatundi.
2: Prana is dependent on manifestation of rasa.
0: Tejomayamainatundi yokka vaakku annamayamainatundi dehamunu rasamayamainatundi pranamtho kurchatame deeni yokka paramavadi.
2: The purpose of life is to bring the physical body, the walk, and then the mind and ది ప్రాణ.
0: ఆత్మ అనగా కేవలము వాక్కు, మనస్సు, ప్రాణము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
2: ఆత్మ రియలీ మీన్స్ ఏ కాంబినేషన్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వాక్, ది మైండ్ అండ్ ది ప్రాణస్, ది వైటల్ ఎయిడ్స్.
0: ఈ బృహత్తరమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని విధములైనటువంటి పరిశోధనలు చేయాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆత్మతత్వ, యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ and experiments in certain directions.
0: Deeniki moodu avasthalu.
2: There are three stages.
0: Jagrat, swapna, sushuptilu ani.
2: It is the waking, sleep and dream states.
0: Jagrat anaga emiti?
2: What do you understand by waking state?
0: Manamu melukoni drishya kalpitamaina ee jagattunandini chudatam, vinatam, anubhavinchatam, maatladatam, ilanti panchendyamto koodinatuvanti oka tattvame ee bahya jagattu.
2: What do you understand by waking state? Waking state is coming in contact with the external world through all our sense organs and mind.
0: Vishya tattvam yokka sukshma swaroopam kanukane deeniki vishudu ani kudanu maroka peru.
2: as the external world has got another name of Vishuddhu, as it is
0: ee Vishuddhu anetunti yadu 24 tattvato koodi untuntadu.
2: This Vishuddhu consists of 24 cosmic principles.
0: 5 karmendriyamulu, 5 gnanendriyamulu 10.
2: 5 karmendriyas and 5 gnanendriyas.
0: 5 pranamulu 15.
2: 5 vital layers, this means 15.
0: 5 bhutamulu 20.
2: 5 elements, this will be
0: 20. Manasu, buddhi, chittamu, ahankaramu. ఇది అనేక విధమైనటువంటి కుడుతో ఉన్నటువంటి అంతఃకరణములు.
2: మనస్, బుద్ధి, ఇంటలెక్ట్, చిత్త, హార్ట్
0: అనే అన్నింటితో కూడినటువంటిదే బాహ్య జగత్తు.
2: ది ఎక్స్టర్నల్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 24 ప్రిన్సిపల్స్.
0: దీనినే విశ్వుడు అన్నారు.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఇది జాగ్రత్త అవస్థ యొక్క స్వరూపము.
2: దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ది జాగ్రత్త స్టేజ్.
0: రెండవది స్వప్నావస్థ.
2: ది సెకండ్ వన్ ఈస్ డ్రీమ్ స్టేట్.
0: ఇది కేవలము కొన్ని ఇంద్రియములతో మాత్రమే కూడి ఉంటుంది, కానీ బాహ్యమైనటువంటి యొక్క కర్మేంద్రియములు ఏమాత్రము దీనికి పనికిరావు.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ది మైండ్ ఈస్ అసోసియేటెడ్ ఓన్లీ విత్ 5 సెన్సెస్, ది ఇన్నర్ బట్ నాట్ ద 5 ఎక్స్టర్నల్.
0: తనకు తాను సర్వమును సంకల్పించుకొని సృష్టించి చేస్తుంది.
2: మైండ్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ద వరల్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటితోనే కూడి ఉంటుంటుంది.
2: ది డ్రీమ్ స్టేట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మైండ్, ఇంటలెక్ట్, చిత్త అండ్ ఈగో సెన్స్.
0: ఇలాంటి పరిస్థితిలో ఇది తేజోమయమైనటువంటి ఒక స్వరూపాన్ని ధరిస్తుంది.
2: ఇన్ దట్ పర్టికులర్ సెన్స్ అండ్ స్టేట్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ టోటల్ రెస్ట్లెస్నెస్.
0: స్వప్నావస్థను తైజస్సుడు అని పేరు పెట్టారు.
2: దేర్ ఫోర్ ఇన్ డ్రీమ్ స్టేట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ గివన్ ద నేమ్ ఆఫ్ తైజస.
0: ఇంకా కారణావస్థ ఉంటుండాలి, అదే సుషుప్తి. సు అనగా మంచి, షుప్తి అనగా నిద్ర, మంచి గాఢ నిద్ర అని సుషుప్తికి అర్థం.
2: ద థర్డ్ వన్ ఇస్ సుషుప్తి, దట్ మీన్స్ డీప్ స్లీప్.
0: ఈ యొక్క గాఢ నిద్ర ఎందు మాత్రము కేవలం ప్రజ్ఞ మాత్రమే కలిగి ఉంటుంది.
2: ఇన్ ద డీప్ స్లీప్ దర్ ఇస్ ఓన్లీ ప్రజ్ఞ అవేర్నెస్.
0: కనుకనే ఈ సుషుప్తికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు.
2: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ సుషుప్తి హెస్ బీన్ గివన్ ది నేమ్ ఆఫ్ విష్ణుడు,
0: తైజస్సుడు, ప్రజ్ఞుడు. ఈ మూడు కూడా ఆత్మ యొక్క భిన్న పేర్లు మాత్రమే.
2: విష్ణుడు, తైజస్సుడు అండ్ ప్రజ్ఞుడు ఆర్ త్రీ నేమ్స్ రిప్రజెంటింగ్ త్రీ స్టేట్స్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే జాగ్రత్త అవస్థ ఎందు ఆత్మ విశ్వస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
2: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆత్మ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ విశ్వ.
0: స్వప్నావస్థ యందు తేజోమయ స్వరూపాన్ని ధరించి ఉండాలి ఆత్మ.
2: ఆత్మ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ స్ప్లెండర్ ఇన్ డ్రీమ్ స్టేట్.
0: గాఢ నిద్ర యందు సుషుప్తి యందు అక్కడ ప్రజ్ఞా స్వరూపాన్ని ధరించింది.
2: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞ.
0: కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని దీనికి పేరు పెడుతూ వచ్చారు.
2: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది అటరెన్స్ ప్రజ్ఞానం బ్రహ్మ హ్యాస్ ఎమినేటెడ్.
0: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై ప్రజ్ఞానం?
0: ఈనాడు జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము అనేక విధమైనటువంటి జ్ఞానమును మనము తెలుసుకుంటున్నాం.
2: టుడే వీఆర్ ఫెమిలియర్ విత్ జ్ఞాన, విజ్ఞాన అండ్ సుజ్ఞాన.
0: జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, అజ్ఞానము, తలంపు, సంకల్పము, తెలివితేటలు ఇవన్నీ కూడా ఆత్మ యొక్క భిన్న పేర్లు, భిన్న భిన్నమైనటువంటి పేరు.
2: వెదర్ ఇట్ ఈస్ జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, అజ్ఞాన, ఇగ్నోరెన్స్, థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివెన్ టు ఆత్మ.
0: మనము కన్నుతో చూస్తున్నాము జగత్తును అని భావిస్తున్నాము.
2: వీ ఇమాజిన్ దాట్ వీఆర్ సీయింగ్ ది వరల్డ్ ఎక్స్టర్నల్ వరల్డ్ త్రూ అవర్ ఐస్.
0: కన్ను ద్వారా అంతఃకరణ వృత్తితో కూడి ఏ జ్ఞానమైతే రంగులను చూస్తున్నదో అది ఏ ప్రజ్ఞానము.
2: ప్రజ్ఞాన ఈజ్ దాట్ విచ్ త్రూ అంతఃకరణ అండ్ త్రూ ఐస్ ఈజ్ ఏబుల్ టు సీ ద డిఫరెంట్ కలర్స్ విచ్ మేనిఫెస్ట్ ది వరల్డ్.
0: శ్రోత్రములతో ఏ యొక్క జ్ఞానమైతే అంతఃకరణ వృత్తి వల్ల అనేక సుశబ్దములు, దుశ్శబ్దములు వినగలుగుతున్నదో అది ఏ ప్రజ్ఞానము.
2: ఇట్ ఈజ్ అగైన్ ప్రజ్ఞాన which has been able to hear different sounds, sweet and bitter, with the help of antakarana through the ears.
0: Gnanendriyam dwara ana gnanendriyam dwara antakarana vrittito ye vidhamainatundi sugandhamu durgandhamulanu anubhavichutunnado adiye prajnanam.
2: Again, It is the prajnana which has been able to enjoy the different types of smell through antakarana and through the nose.
0: నాలుగు ద్వారా అంతఃకరణ వృద్ధితో ఏ యొక్క జ్ఞానము అనేక రకములైనటువంటి రుచులను తెలుసుకొనుచున్నదో అది ఏ ప్రజ్ఞానము.
2: Again, it is the same prajnana which has been able to experience different tastes with the help of antakarana through tongue.
0: దృష్టికి, శ్రవణమునకు, వాక్కుకు, ఈ యొక్క వాసనకు అన్నింటికీ అంతఃకరణ అనేటువంటి యొక్క తత్వం ఉన్నందు ఈ యొక్క ప్రజ్ఞానము అంతర్భూతమై ఉంటున్నది.
2: ప్రజ్ఞాన యాజ్ ది సబ్స్ట్రాటం ఫర్ ది అంతఃకరణ విచ్ హస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెదర్ ఇట్ ఈస్
0: కన్ను కేవలం బల్బులు వంటివి.
2: ఐస్ మే బి కంపేర్డ్ టు సంథింగ్ లైక్ బల్బ్స్.
0: బల్బు ఉండినంత మాత్రమున మనం వెలుతురును అందుకోగలుగుతున్నామా?
2: కెన్ వీ గెట్ లైట్ బై మియర్లీ హ్యావింగ్
0: బల్బ్? ఈ బల్బును ప్రకాశింపజేసేటువంటిది ఏమిటి?
2: What is it that illuminates these bulbs?
0: Adhe current.
2: It is current.
0: Adhe shakti.
2: That is power.
0: Adhe vidyut.
2: That is electricity.
0: Idi kabatti kannulu kevalam bulbulu vantive kaani deeni swata siddhamainatundi shaktilu kaani swaprakashamainatundi shaktilu kaani ee bulbulaku levu.
2: These external eyes are merely like bulbs. They do not have the capacity of vision by themselves.
0: Deeniki aadharam current.
2: The basis for this is current.
0: అదే విధంగానే చెవులు ఒక లౌడ్ స్పీకర్స్.
2: సిమిలర్లీ ది ఇయర్స్ దే ఆర్ లైక్.
0: ఈ స్పీకర్ ఉండినంత మాత్రం మనం శబ్దం వినగలుగుతున్నామా?
2: ఇఫ్ యూ మియర్లీ హ్యావ్ ది స్పీకర్స్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది
0: సౌండ్? అంతర్ సంబంధమైనటువంటి ఒక కరెంట్ దీనికి ఉంటుండాలి.
2: ఓన్లీ వెన్ కరెంట్ ఈస్ వర్కింగ్ త్రూ దిస్.
0: ఈ కరెంట్ లేకపోతే ఆ యొక్క స్పీకర్స్ లో మనం శబ్దాన్ని వినలేము.
2: ఇఫ్ దెర్ ఈస్ నో కరెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీ సౌండ్ through the speakers.
0: ఇంకా మనకు నోరు ఉంటుండాలి, నాలుక ఉంటుండాలి.
2: Then you take tongue for example.
0: అదే మైక్.
2: Tongue is like mic.
0: అది ఆ మైక్ లో కరెంటే లేకపోతే నా శబ్దాన్ని ఆ యొక్క స్పీకర్స్ లో నీవు ఏమాత్రం వినలేవు.
2: If there is no current in the mic, sounds uttered by Swami would not be able to be heard by you. అదే
0: ఈ పంచేంద్రియములన్నీ కూడాను కేవలం జడమైనటువంటి మాత్రమే.
2: In the same way, all the five external sense organs are inert by themselves.
0: ee jadamainatvanti oka indriyamulanu chaitanyamayamuga maarcheetvantide aa prajnanam.
2: It is the prajnana which activates and fills life into this inert sense organs.
0: Prapanchamantayi kudanu oka padarthamulu yokka sammilitam.
2: Entire world is conglomeration of different types of objects.
0: ee anninti endunu maaranatvantidi మార్పు చెందనటువంటిది త్రికాలం యందు ఉండినటువంటిది ఒక్కటి మాత్రం ఉన్నది.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ఎగ్జిస్ట్ త్రూ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: అది ఏ ఆత్మతత్వం? అది ఏ ప్రజ్ఞానము? అది ఏ బ్రహ్మ?
2: దట్ ఈస్ ప్రజ్ఞాన అండ్ దట్ ఈస్ ఆత్మ అండ్ దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుకనే అట్టి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి నిరంతరము ఉండగలిగినటువంటి యొక్క శక్తి ద్వారానే క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థములంతా పనిచేయగలుగుతున్నాయి.
2: All these external worlds, which are not permanent, they have been able to function only with the help of the permanent entity, the unchanging entity, the powerful entity.
0: Paramatmanaku peru asti bhati priyam ani.
2: Asti bhati priyam are the three names for Paramatma.
0: Sat chit anand.
2: The same asti bhati priyam may be compared to sat chit and ananda.
0: Sat anaga being nirantaramu undetvantidi.
2: Sat refers to being, which is a permanent entity.
0: Chit anaga sarvatvani sarvagnatvani kudanu nirupinchetvantidi.
2: Chit represents the power of omniscience.
0: Nirantaramu aanandamuga undetvantidi ee yokka atma tattvamu.
2: The atma principle is always blissful.
0: Ee moodu kudanu maranatvantivi.
2: These three things do not undergo any change.
0: Ilanti maranatvanti yokka tattvamuku roopamu naamamu manam chestunnam.
2: These three aspects which do not undergo any change are being added to by
0: ee roopanamam nirantaram kudanu maarpu chendinatvantivi.
2: Name and form continuously undergo change.
0: Asti bhati priyam anaga sattu chittu aanandamulaku roopamu naamamu chethe panchakamulu ayipothunnayi.
2: If you add form and name for asti bhati and priyam, then they become five aspects.
0: ఈ పంచకమునే ప్రపంచము అని పేరు పెడుతూ వచ్చా.
2: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రపంచం.
0: అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అన్నారు.
2: దట్ మీన్స్ మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్.
0: కనుక నిరంతరము ఉండేటువంటి యొక్క తత్వము సర్వ పదార్థములు యందు కూడా ఉంటున్నది.
2: దట్ ప్రిన్సిపల్ అండ్ దట్ తత్వ విచ్ ఈస్ పర్మనెంట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్.
0: నీకు తెలియకపోవచ్చును, నీవు చూడలేకపోవచ్చును.
2: యూ మైట్ నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్, యూ మే నాట్ బి ఏబుల్ టు సీ ఇట్.
0: నువ్వు చూడకపోయినప్పటికీ అందులో ఆ యొక్క బీయింగ్ అనగా శాశ్వత తత్వం అనేటువంటి ఒకటి ఉన్నది.
2: Whether you are able to see or not, the permanent principle is existing in every
0: mind. Indriyamulu annintiki kudanu velaku bhagamulo oka chaitanyam aneetundi pani cheyistu untunnadi.
2: Behind all our sense organs there is a particular principle which is directing and prompting.
0: Aa prajnana tattame lekundina manavudu jadamayudu.
2: Without that principle of prajnana, man would be an inert being.
0: Kalukane మానవత్వం అనేటువంటిది దైవత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ దాట్ వెన్ యూ థింక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ హీస్ అసోసియేటెడ్ విత్
0: ఒక్కొక్క అవస్థ యొక్క అనుభూతిని మరొక అవస్థ ఎందు మనం అనుభవించలేము.
2: వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ ఇన్ వన్ స్టేట్ లైక్ వేకింగ్ స్టేట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: స్వప్నావస్థ ఎందు ఏదో ఒక మరణాన్ని చూసి దుఃఖిస్తున్నావు.
2: వెన్ యు ఆర్ హావింగ్ ఎ డ్రీమ్ sometimes we be crying
0: kaani swapnamlo maraninchina varini vaari nimittamai jagratalo manam edustunnama.
2: For a death which has taken place in your dream after you are awakened would you start crying?
0: Swapnavasthaku maatrame sambandham kaani jagrata avasthaku adi mithyam.
2: Experience in the dream state is true only in dream, it is not true in
0: only jagrata avastha yendu maraninchinatunte varini nidra avastha yendu manam dukkistunnama.
2: On the other hand, suppose there is a death which has taken place in waking state, would you start crying in your dream state?
0: Jagrata avasthaku maatrame satyam kaani ee yok nidra avasthakanta idi mithyam.
2: The truth of the waking state experience is true only for the waking state, not for the dream.
0: Kalukane jagrata swapna sushupti endu kuda nu undinatvanti oka tattvame aatma tattvamu.
2: It is the principle of atma which is existing in the waking state, dream state.
0: Idi desakala paristhitula prabhavamulaku e maatram kuda nu lunginatvantidi kaadu.
2: This principle of atma is not subject to
0: ee atheetamainatundi tattvam atma tattvam.
2: This is a transcendental principle.
0: Iti atma tattvanni gurtinchadame manavuni pradhana kartavyam.
2: Man's primary responsibility is to recognize this principle of atma.
0: Deho devale prakto jivo deva sanatanahani. Deham anetundi bhagavantuni yokka devalayamaniyu ఈ దేవాలయం కూడాను శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది కాదు. ఇది ఎప్పుడు కదిలేటువంటి దేవాలయం.
2: ది హ్యూమన్ బాడీ ఈస్ మూవింగ్ టెంపుల్ ఫార్ గాడ్.
0: ఈ దేహం ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ దేవుడు ఉన్నాడు.
2: వేర్ ఎవర్ దిస్ బాడీ మూవ్స్ దేర్
0: నీవు మార్కెట్ కి వెళ్ళు, బస్సులో కూర్చో, సినిమాకు పో, ఇంకే విధమైన ఆఫీసుకు పో, ఎక్కడ ఈ దేహాన్ని నువ్వు తీసుకుని పోతున్నావో ఆ దేహంలో దేవుడు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి నిన్ను కాపాడుతూ వస్తున్నాడు.
2: Wherever you take your physical body, God is inside, be it market, be it a bus stand, be it a cinema theater, wherever you go, this accompanies you and takes care of you.
0: I see jadamainatundi dehamlo kadilinchetundi emti.
2: What is it that moves this inert body?
0: Andulo unnatundi prajnanami, ade atma tattvamu, ade deenini kadilimpa chestunnadi, chelimpa chestunnadi, chanchalimpa chestunnadi.
2: It is the principle of prajnana and the principle of atma which is in this inside body which makes this body move and function.
0: Dani chaitanyam ani kuda nu peru pettu vacharu.
2: Another name for this is chaitanyam.
0: Oka chota inupu mukkalu petti itu vaipu magnet tippinatte aa inupu mukkalu itu parigettayi, atu vaipu tippinatte atu vaipu parigettayi, kaani inupu mukkalu parigettadaniki kaalu leve.
2: If you keep a few iron filings and move a magnet, They start moving according to the movement of magnet.
0: Kanuka ee jagattanta ikkudanu indriyamulu anni kudanu kevalam inupa mukkala vantivi.
2: The entire world including the sense organs may be compared to the iron filings.
0: Viluvaleni inupa petti ee dehambu.
2: The human body may be compared to a valueless iron safe. Just as the jewelry is kept in iron safe,
0: dehamandu aatma devudu undenu summa.
2: There is the precious God who is living inside this human body.
0: Satyamaina bata sai mata.
2: This is the statement of sai. Path of
0: viluvaleni inipi petta lopala chaala viluvagalinatunti oka nagalanni baddalu chestunna.
2: In an iron box which may not be so valuable, very precious jewels and valuable jewels are kept for safety.
0: Ettaku viluvaledu kaani లోపల ఉన్నటువంటి వస్తువులకు చాలా విలువగా ఉంటున్నాడు.
2: ది కంటైనర్ మే నాట్ హ్యావ్ మచ్ వాల్యూ.
0: అదే విధంగా విలువ లేదు కానీ ఈ దేహమందుండినటువంటి యొక్క చైతన్యం మహావిలువైనటువంటిది.
2: ది ఫిజికల్ బాడీ మైట్ నాట్ బి హ్యావింగ్ మచ్ వాల్యూ, బట్ ఇన్
0: ఆత్మతత్వాన్ని, ప్రజ్ఞాన తత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
2: వీఆర్ గివింగ్ అప్ సచ్ ప్రెషియస్ ఆత్మతత్వ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ,
0: విలువలేనటువంటి ఈ పెట్టె కోసమే ప్రాకులాడుతున్నాము.
2: వీఆర్ ఓన్లీ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద వాల్యూలెస్ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ బాక్స్.
0: సర్వ నగలు కూడా అలంకరించుకోవటం కోసం దేహం అత్యవసరమే.
2: ఫర్ డెకోరేటింగ్ అవర్ సెల్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూయల్,
0: దేహమే లేకపోతే ఫిజికల్ బాడీ ఏం చేయగలం?
2: If you do not have the physical body, how can you make use of the jewelry which you are having?
0: ఎవరో తల తెంపుకొని పోతుంటుంటే తల పోతే పోయింది, నగలు పోయినాయి, కమ్మలు పోయినాయి అని ఏడ్చారట.
2: It appears there was one who began crying when her head was cut that, well, let my head go, but my jewelry is going.
0: మనము ఆత్మతత్వం అనేటువంటి దాన్ని విస్మరించి, కేవలం జడమైనటువంటి ఒక దేహతత్వాన్ని విశ్వసించి, దాని నిమిత్తమేం కాలమును, కర్మమును, కాయమును కూడా అంకితం చేస్తున్నాము.
2: In the same way, we are giving a go-by for such precious principle of Atma and concentrating in attending to the things relating to the physical body alone.
0: Tanam telusukokunda undinanta kalam kudanu manavuniki dukkham tappadu.
2: As long as man does not know who he really is, he cannot
0: spare himself from grief. Ye bandhana manam ee yokka mayalo temputhundadi.
2: What is bondage and what is it that binds us?
0: Manaku bandhana anaga illu vaakili bandhana kaadu.
2: The house and such other external things
0: cannot be a bondage.
2: Wife and children cannot be a
0: bondage.
2: The properties and wealth cannot
0: be a bondage. If you
2: want to give up all these things, you can easily give them up.
0: Kani chejincharanatundi okati untundadi.
2: There is one which has to be given up really.
0: Ade raga dveshamulu.
2: Those two are
0: ee raga dveshamulu anetundi manaku kappapadinanta kalam kudanu tana tattvani tana swaroopani tanu guttinchukoledu.
2: The raga and dvesha, attachment and hatred, these are the things which will have to be given up. So long as you are attached to them,
0: tana swaroopani tanu telusukokunda undinanta varaku kudanu manavudiki bandhana tappadu.
2: As long as man is not aware of his own real entity, real nature,
0: bandhana undinanta varaku baadhalu tappadu.
2: He cannot be free from bondage and then grief also.
0: Ee baadhale dukkhamu.
2: This grief and these pains, these are the cause of
0: kaluka. Ee dukkhanni manam pampali, aanandanni swagatham cheyali.
2: If you want to give up all the sorrow and enjoy the bliss,
0: kanuka ee naadu manam gaavinchavalsinatundi kevalamu laukika vidyalato maatrame mana jeevithanni antyam gaaninchukoraadu.
2: We should not end up our lives only with this external education and the worldly skills.
0: Enni chaduvulu chadiviyu manaku ee vidhamainatundi aatma tattvame gurtinchukolekapoyinappudu ee chaduvulanni kudanu kevalam vyarthamaina chaduvule.
2: Whatever learning you may acquire, if only you are not aware of the atmic principle, all the other things will become a sheer waste.
0: Enni chadugulu chadiviyu emi phalamu tannosata vrasa tappinchi evari taramu chedda kalamu tana talati cherineni endabarunu buddhulu bandabaru annadu.
2: What is the use of studying any number of scriptures and acquiring skills if nothing can change the fate written on his forehead? If only when bad time comes, no one can save you. You will have to make an effort.
0: Manchi praptini teppinchukovali.
2: You have to make an effort to save yourself from bad times and get good prapti.
0: Idi manam cheyavalsinatundi pradhana kartavyam.
2: This is the primary duty which you will have to discharge.
0: Jeevitham chala viluvainatundi.
2: Life is extremely precious.
0: Jeevinchadaginatundi.
2: It is meant for living.
0: ఇలాంటి విలువైనటువంటి, జీవించదగినటువంటి, పవిత్రమైనటువంటి ఈ జన్మను మనము నిరంతరం గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: We should not make any effort to waste such a precious life which is meant for
0: లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా జత చేర్చాలి.
2: You have to join the worldly knowledge and skills along with the atmic knowledge.
0: ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
2: Then only you can get the bliss of atma.
0: కేవలం లౌకిక విద్యలు, లౌకిక సంపాదన, లౌకిక ధనమే ఇవి మనం మాత్రమే లక్ష్యం నందించుకున్నా, ఇవి ఏమాత్రమూ మన వెంట వచ్చేటువంటివి కాదు.
2: So long as you concentrate only on the worldly skills, the wealth in the external world, they are not going to
0: వెంటరాని వస్తువులు మనవి కావు.
2: They are not going to come with you.
0: మన వస్తువులు అయితే మన వెంట ఎందుకు రావు?
2: If anything is your own, it will certainly come with you.
0: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా తీసుకుని రాడు.
2: When you are born, you are not brought with you even a piece of
0: cloth. పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
2: When one is leaving the world, one is not letting behind.
0: మన వాళ్ళు ఎట్లా అవుతారు? మన వస్తువులు ఎట్లవుతాయి ఇవి?
2: That being so, how can you call these things as our own?
0: మనది కానటువంటి దాని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాం. మనదైనటువంటి యొక్క విషయమే మనం మర్చిపోతున్నాం.
2: We are making efforts to acquire things which are really not our own, and we are giving up the things which are really our own.
0: Kanuka mana tattvam atma tattvame.
2: Our real principle is the principle of atma.
0: Kevalam shastra parigyanam matrame pradhanamainatundi kaadu.
2: Bookish knowledge is not the only important thing.
0: Ee naati book knowledge, today tomorrow knowledge, day after tomorrow allergy.
2: Today's book knowledge is book knowledge only for today and tomorrow.
0: కేవలం పుస్తకాన్ని మస్తకాన్ని ఏకం చేసుకోవటం ప్రధానమైన లక్ష్యం కాదు.
2: The primary duty is not to fill the head only with book knowledge.
0: మస్తకంలో ఉండేటువంటి పవిత్రమైన భావమును ప్రాక్టికల్ లో మనం పెట్టాలి.
2: Sacred thoughts which emanate in your mind will have to be put into practice.
0: అందువల్లనే ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్. మనము ప్రయత్నపూర్వకంగా మన యొక్క సాధనలో దింపాలి.
2: Education is not confined to merely acquiring knowledge. You have to practice it in daily life.
0: Mana knowledge emti?
2: What is this knowledge?
0: Ee naadantha kodunu oh goppa knowledge untundadi goppa clever chaala manchi telivitetalu kaliginaatunte vaadu ani manam viravigutunnam.
2: Today, just because we have got some knowledge, we just
0: mana telivitetalante knowledge enti emani artham chestunnaru meeru?
2: What do you understand by the cleverness and the knowledge which
0: ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక పోయంను మనం చదివి రెండు నిమిషాల్లో దాన్ని బైహార్ట్ చేసుకుంటే కంఠస్థం చేసుకున్నంత మాత్రం ఓహో మంచి తెలివితేటలు అనుకుంటున్నాం. ఇది నిజమైన తెలివితేటలు కాదు.
2: బై మిరియర్లీ లుకింగ్ ఇన్ టు ఎ పోయమ్ ఇన్ ఎ బుక్ అండ్ మెమొరైజింగ్ ఇస్ కన్సిడర్డ్ బై యూ యాజ్ సంథింగ్ వెరీ గ్రేట్ అండ్
0: ఏదో పుస్తకంలో ఉండేటువంటి దాన్ని చేర్చుకుని మస్తకంలో పంచుకుని మస్తకం నుంచి కూడాను ఒక వాక్ ద్వారా మనం బయలుపెరుచున్నాం.
2: యు ఆర్ లుకింగ్ ఇన్ టు ఎ బుక్ అండ్ ఫిలింగ్ యువర్ హెడ్ with what you have just seen in the book, and then you are thinking that you have got knowledge.
0: Kaadu kaadu chadivinatundi daanlo undinatundi antaraptaanni antarbhavaanni manam grahinchi tadwara mana ikku jeevitham lopala daniki anugunanga manam pravartinchali.
2: We have to understand the inner significance of whatever we study and practice such inner significance in our daily life.
0: మనం భుజించామంటే ఆ భుజించినటువంటి అన్నం లోపల చేరి చక్కగా జీర్ణించి ఆ జీర్ణించబడినటువంటి సారము సర్వాంగానికి సప్లై చేయడం చేతనే మన యొక్క దేహం పుష్టిగా సంతుష్టిగా పెరుగుతూ ఉంటుంది.
2: ఇఫ్ అవర్ బాడీ ఈస్ గ్రోయింగ్ టుడే ఇట్ ఈస్ బికాస్ ఫుడ్ విచ్ యూ హ్యావ్ టేకన్ గెట్స్ డైజెస్టెడ్ అండ్ స్ప్రెడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూస్ఫుల్ బ్లడ్.
0: అట్టు కాకుండా మనం భుజించినటువంటి వమనంలో మనం వెనుకకు పంపిస్తే ఇంక దీనికి శక్తి ఏ విధంగా లభిస్తుంది?
2: ఆన్ ది అదర్ హ్యాండ్, if food is not digested, if it is only vomited, how can it give strength to the physical body?
0: Kanuku manu evaro chesinatvanti vishayalanta kodanu danni manu gnapakanga teeskoni danni manu bhujinchi danni manu jeerninchukodaniki prayatninchistam. Idi kevalamu oka vidipadinatvanti alpa vidyara yokka lakshanalu.
2: By merely looking into the books written by someone else, memorizing it and thinking that we have mastered the knowledge, it is only
0: దానిని తిరిగి భుజించేటువంటిది కుక్క కాని మనిషి కాదు.
2: ఇట్ ఈస్ ది డాగ్ విచ్ టేక్స్ ది వామిట్ ఆఫ్ అనదర్ పర్సన్. ఏ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ టేక్ ది వాట్ ఎవర్ ఈస్ వామిటెడ్ బై అనదర్ పర్సన్.
0: కనుక మనలో హృదయం నుంచి వచ్చినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనం తిరిగి మనము ఆచరణలో పెట్టి సమాజంలో అందించడానికి ప్రయత్నించాలి.
2: వీ మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ sacred thoughts which come in our mind.
0: ఏదో కొన్ని పుస్తకంలో ఉండేటువంటి విషయాలంతా మాత్రము మనము బైహార్ట్ చేసుకుని అనగా కంఠస్థం చేసుకుని దానినే మనం సర్వ విధంగా మనము విద్యగా భావించుకోరాదు.
2: By merely memorizing certain things given in the book should not be considered as a great education.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఒక 99 భాగములు ఇలాంటి పనే చేస్తున్నారు.
2: Among the students today, 99% of them consider
0: examinations వస్తున్నాయి. టెక్స్ట్ బుక్స్ తీసుకుంటున్నారు. ఆ టెక్స్ట్ బుక్స్ లో ఉండేటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: When examinations come, you should take the టెక్స్ట్ బుక్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ యు స్టడీ.
0: మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
2: ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డూ ఈజ్ అండర్స్టాండ్ ఇట్.
0: అర్థం చేసుకున్నటువంటి దాన్ని విచారణలో చేయ కొంతవరకు దాన్ని అనుభవంతో తెప్పించుకోవాలి.
2: ఆఫ్టర్ యూ అండర్స్టాండ్ యూ హావ్ టు థింక్ అబౌట్ ఇట్, రిఫ్లెక్ట్ అపాన్ దాట్ అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ,
0: అప్పుడే దాన్ని అనుభూతి లోపల మన ఇష్టం వచ్చిన రీతిగా దానిని మార్చుకోవచ్చు.
2: Once you have digested it and made it your own, you will be able to use it in any way you like.
0: విషయాన్ని అర్థం చేసుకోకుండా పోయినప్పుడు కేవలం చదివినటువంటి ఒక శ్లోకము, చదివినటువంటి ఒక పదము, చదివినటువంటి ఒక సెంటెన్స్ దాన్నే మనం కంఠస్థం చేసుకునేది, దాన్ని ఎగ్జామినేషన్ లో రాసేది.
2: If you on the other hand memorize things without understanding and if you write in the examination, it is no use.
0: ఈనాడు చాలా మంది పిల్లలంతా కూడాను టెక్స్ట్ బుక్ అంతా కూడా కంఠస్థం చేస్తున్నారు.
2: Today most of the students memorize the textbooks prescribed.
0: టెక్స్ట్ బుక్ కంఠస్థం చేస్తే ప్రయోజనం లేదు.
2: ఇట్ ఈస్ నో యూస్ మెమరైజింగ్ ది టెక్స్ట్ బుక్స్.
0: విషయాన్ని అందులో ఉండేటువంటి అంతర్భావాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
2: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్, ద ఫుల్ ఇంపార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యూ స్టడీ.
0: కనుక ఇది సరైనటువంటి యొక్క చదువు.
2: దాట్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్
0: విద్యార్థికి మొట్టమొదటి విద్యను అర్థం చేసుకోవాలి.
2: Every student in the first instance should understand whatever he studies.
0: ee naadu vidyarthi vidyarthi ani peru pettukoni vishyarthi ga maaripothunnadu.
2: Today student has got only a name of vidyarthi, seeker of education, but he is only seeking of the
0: vidyarthi kalamanandu vishayamulu ye maatram kodadu man tallo cherchakoodadu.
2: During this days of studentship you should not fill your head with all sorts of
0: ee vidyaka prabhavamunu vishalamainatvanti bhavam cheta ఒక విధమైనటువంటి ఒక విస్తృతమైనటువంటి ఒక తీర్పును మనం తీసుకోవాలి.
2: వాట్ ఎవర్ యూ స్టడీ యూ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ది బ్రాడ్ పర్స్పెక్టివ్ అండ్ ట్రై టు గెట్ ది కరెక్ట్ బెనిఫిట్.
0: కనుక విద్య అనగా ఏమిటి? కేవలం గ్రంథములు చదవటము, చదివిన దాన్ని మన క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ గా చేయటము, తద్వారా ఏదో ఒకటి ఓ గ్రేడో ఏ గ్రేడో ఏదో ఒక గ్రేడ్ తీసుకోవటము, తిరిగి మరి తిరిగి ఇంకొకరికి ఏదో మనం చెప్పడానికి ప్రయత్నం చేయటము, ఈ విధమైనటువంటి యొక్క గురు శిష్యుల పరంపరంగా పోయేటువంటి విద్య ఇది ఆచరణ విద్య కానేరదు.
2: వాట్ డు యూ మీన్ బై ఎడ్యుకేషన్? ఈజ్ ఇట్ లర్నింగ్ ఫ్రమ్ ద బుక్స్, మెమొరైజింగ్ ఇట్, రిపీటింగ్ ఇట్ ఫర్ ది స్టూడెంట్స్ అగైన్, గెటింగ్ ఓ గ్రేడ్ ఆర్ గివింగ్ ఓ గ్రేడ్? దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, this kind of student teacher relationship is
0: idi kevalam oka jeevitam jeevanopadhi nimittamai yerparchukunnatundi oka vruttulu.
2: This is meant for eking out one's livelihood.
0: Mana yokka vidya jeevitaniki upayogapadali.
2: But our education should be such that it must be useful for life.
0: Mana samajamlo dinni panchali.
2: We should spread and distribute it in the society.
0: Pravahinchetunte nadulakanta aanakattalu katti neeru niluvu chestunnaru. Deeni yokka antarathame enti?
2: What is the
0: నిలువ చేసినటువంటి నీరును కాలువల ద్వారా ప్రవహింపజేసుకుని పంటలు పండించాలి.
2: వాట్ ఎవర్ వాటర్ ఇస్ స్టోర్డ్ దస్ విల్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కల్టివేషన్ అండ్ గ్రో క్రాప్స్.
0: అట్టు కాకుండా కేవలం లైబ్రరీ రూమ్ లోపల బీరువుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని కల్లోతో నింపుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఫిల్లింగ్ అవర్ హెడ్స్ విత్ ది నాలెడ్జ్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద బుక్స్ ఇన్ ద లైబ్రరీ?
0: కనుక ఈ బీరవుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తలలతో నింపుకుని, తలలతో మన చేతుల్లో దింపి చేతుల ద్వారా సమాజానికి పంచాలి.
2: వాట్ ఎవర్ యూ హావ్ లెర్న్డ్ త్రూ ద బుక్స్ ఇన్ ద లైబ్రరీ యూ హావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హావ్ టు అలవ్ సచ్ నాలెడ్జ్ టు ఫ్లో త్రూ యువర్ హ్యాండ్.
0: కేవలం అనేక మందికి అంతా కూడా నేను గొప్ప విద్యావంతుణ్ణి, నేను గొప్ప వివేకవంతుణ్ణి, నేను చాలా తెలివితేటలు కలవాణ్ణి అని వెర్రవీగుతున్నాడు. ఇది కేవలం వెర్రితల.
2: Quite a few people think very high of themselves. They think that they are highly educated, very clever and great intellectuals.
0: Prati vaadu kuda right fight chestunnadu, naaku idi sahajamainatundi, nenu deenni pondali, naa yokka hakku idi ani bhavistunnadu.
2: Every person is telling that it is his right, he has to acquire this particular thing, he has to fight.
0: Kaani right fight chestunnaru kaani where is responsibility? Deeni yokka baadhyata ekkada?
2: People are merely fighting for their rights. Along with the rights, there will be responsibilities.
0: కనుక రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవి రెండు కూడా లెఫ్ట్ అండ్ రైట్ గా పోవాలి.
2: రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విల్ హావ్ టు గో టుగెదర్.
0: ఈనాడు రెస్పాన్సిబిలిటీ ఉంటే రైట్ లేదు, రైట్ ఉంటే రెస్పాన్సిబిలిటీ లేదు.
2: టుడే ది పొజిషన్ ఈస్ దాట్ ఇఫ్ దేర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వన్ పర్సన్ హీ డస్ నాట్ ఎడ్యుకేటెడ్ వెరీ క్లవర్ అండ్ గ్రేట్ ఇంటెలెక్చువల్.
0: ప్రతి వాడు కూడా రైట్ ఫైట్ చేస్తున్నాడు, నాకు ఇది సహజమైనటువంటిది, నేను దీన్ని పొందాలి, నా యొక్క హక్కు ఇది అని భావిస్తున్నాడు.

0: పాజిటివ్ మాదిరి చేర్చుకోవాలి.
1: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ మస్ట్ బి ట్రీటెడ్ అండ్ యూజ్ లైక్.
0: నిజముగా మన రెస్పాన్సిబిలిటీ మనం సక్రమంగా మనం చేస్తూ ఉంటుంటే రైట్ ఆటోమేటిక్ గా మనకు లభిస్తుంది.
1: If we discharge our responsibilities properly, we automatically get power over
0: mana kartavyanni chakaga nirvartinchukunda manaku right kavalani cheppin chesthe idi ye natiki labhinchadeku.
1: If we concentrate only on getting the rights without discharging our duties, we will never get those rights.
0: Do your duty sincerely. Nee yokka kartavyanni chakaga nirvartinchu.
1: Do your duty sincerely. That is very important.
0: Adi nee yokka right ku sariyainatundi yokka
1: that alone forms the basis for acquiring for you the rights which you are fighting for.
0: ముఖ్యంగా మనము ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యలతో పాటు ఆత్మ విద్య కూడా అత్యవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: స్టూడెంట్స్, ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్ టుడే ఇస్ దట్ అలాంగ్ విత్ ది ఓన్లీ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ఆత్మ ఇస్ ఇంపార్టెంట్.
0: మన ప్రాచీన కాలం నుండి కూడాను నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను మన సంస్కృతిని కాలానుగుణ్యంగా దానిని భద్రం చేసుకుని దాన్ని కాపాడుకునేటువంటిది నిజమైనటువంటి విద్యగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ అండ్ ట్రీట్ దట్ యాజ్ ఎడ్యుకేషన్ విచ్ హెల్ప్స్ అస్ టు ప్రిజర్వ్ అవర్ ట్రెడిషన్స్, ఏజ్ ఓల్డ్ ఏన్షియంట్ ట్రెడిషన్స్ అండ్ ఏజ్ ఓల్డ్
0: మన సాంప్రదాయములను సంస్కృతిని మనం పోషించుకోవాలి.
1: We have to develop faster and protect
0: mana samrudhi ante emto sampradayam ante emto kuda ee naadu vidyarthulaku emi artham kaadu.
1: Today students really do not know what our culture is, what our traditions are.
0: Manavatvaniki moktam darinchippa chesetundi mana samskruti.
1: Our culture is that which gives joint resplendent for humanity.
0: Samajamlo unnatundi aikamatyanni abhirudhi gavinchukunnatundi mana samskruti.
1: Our culture is that which develops and fosters unity in the society.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపింపజేసేటువంటిది మన సంస్కృతి.
1: Our culture is that which helps us to experience
0: భిన్న భిన్నమైన జీవిపోయినటువంటి యొక్క భావములను ఏకత్వం గావించి సమష్టితోపల సంఘాన్ని అభివృద్ధి గావించటమే మన సంస్కృతి.
1: Our culture mainly aims at bringing about unity in diversity and bringing understanding
0: of unity. ఈనాడు నిర్మూలమైపోయింది.
1: But such feelings and such
0: unity ekkada ledo akkada enmity prarambham aipothundi.
1: Where there is no unity, there is enmity.
0: Kanuka aa enmity vallane anta mukkala mukkalaga desamu chinna vinnam aipothundali.
1: On account of that enmity, the entire country is getting divided and into pieces.
0: Kanukane bharata desham okati.
1: Our country Bharat is only one.
0: Mata okati.
1: Mother
0: satyam okati.
1: There is only one word. Truth is one. And heart is one.
0: హృదయములు రెండు లేవు.
1: There are no two hearts.
0: చాలా మంది హృదయం అనగా కేవలం హార్ట్ గుండెగా భావిస్తున్నారు.
1: Whenever the word హృదయం, heart is described, they think that
0: హృదయం అనగా గుండె కాదు.
1: Heart doesn't refer to this physical heart alone.
0: True, దయ. దయతో కూడినటువంటి హృదయం. ఆ దయనే ప్రేమ. ఆ ప్రేమనే హృదయం.
1: హృదయం ఆర్ హార్ట్ రెఫర్స్ టు the heart which is full of compassion and love. Only that
0: is hrudayam vishalam gavinchukovani cheptam lopala hrudayam vishalam aipoyindante ee artificial anaga oka bhautikamainatundi yokka heart vishalam aipoyindante heart enlarge aipoyindi adi oka rogamga maaripothundi.
1: When a thing like this is mentioned that you will have to broaden your heart, it doesn't mean that you'll have to physically
0: kaluga hrudayam anaga prema ee premanu vishalam gavinchukovali.
1: Whenever it is the word heart is referred to, it means
0: nenu navaru anetundi sankuchitamainatundi margam nundi manamu manavaru anetundi oka gamyanni manam cheyali.
1: Love should be expanded. We'll have to travel from I and mine to ours.
0: Ide nijamainatundi hrudaya vishalam.
1: That is
0: the hrudaya vishalame lekunda vyakti manavu sankuchitamaina jeevithamunu garputadu.
1: A person who has got a broad heart,
0: ilanti jeevitham anetundi jeevachheyamga maaripothundi, living death.
1: A person who is narrow minded and selfish, he is suffering a living death.
0: Kanuka prema tattvanni penchukovali.
1: Develop the principle of love in you.
0: Dayato manam andarini chudali.
1: Look upon everyone with compassion.
0: Okka desamu okka manavatvanga manam visvasinchali.
1: We should believe one country, one caste, the caste of humanity as
0: manavulandaru okka sodara bhavam aneetundi okka tattvam kudanu adi purnatvam kaaneradu.
1: A statement like brotherhood of humanity is not
0: brothers correct. Brothers lopala kudanu aneka kalahalu kaligi supreme court varaku poyinatundi vaaru unnaru.
1: There is a chance of having misunderstanding between brothers and going right up to supreme court to settle their misunderstanding.
0: Kanuka brothers lopala kudanu konni bhinna bhedamlu kaligavachunu.
1: There could be misunderstanding between brothers.
0: కానీ మనము ఈనాడు అభివృద్ధి పరచుకోవచ్చు.

0: ఏకాత్మభావన.
1: టుడే వాట్ వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్
0: అందరి యందు, అన్ని జీవులు యందు, అన్ని ప్రాణులు యందు ఉన్నది ఆత్మ ఒక్కటే అనేటువంటి ఏకాత్మ భావన తీసుకున్నప్పుడు ఎవరిని ఏమి నీవు బాధ పెట్టినా అది నిన్ను నీవు బాధ పెట్టుకున్నవాడు అవుతావు. ఎవరు నీవు ఆనంద పెట్టినా నిన్ను నీవు ఆనందపరుచుకున్నటువంటి వాడు అవుతావు. కనుకనే ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని నీకు నీవు చేసుకున్నటువంటి వాడవే. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. అదే నిజమైనటువంటి యొక్క వే ఆఫ్ లైఫ్, అదే ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: టుడే వాట్ వీ హావ్ టు డెవలప్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, నాట్ మెయిన్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ. అండ్ వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్, వాట్ ఎవర్ ఈస్ డన్ టు ఎనీ అదర్ పర్సన్, యూ విల్ ఫీల్ యూఆర్ డూయింగ్ ఇట్ టు యువర్ సెల్ఫ్, బికాస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: కనుకనే దైవత్వం అనేటువంటి ఒక ఆకారంతో మనకు కనిపిస్తున్నదని మనం భావించరాదు. నిరాకార తత్వమై నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపణం, తన యొక్క గుణములన్నీ కూడాను అర్థం కానిటువంటి పేరుతో ఉంటున్నది, సర్వత్రా ఉంటుండాలి. అలాంటి అర్థం కానిటువంటి తత్వాన్ని మనం నిరూపించడానికి వీలు కాదు. కనుకనే సత్యమే దైవం.
1: ద ఇన్విజిబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ విల్ హావ్ టు బి కరెక్ట్లీ అండర్స్టూడ్. ది అట్రిబ్యూట్స్ అండ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ విల్ హావ్ టు బి కరెక్ట్లీ అండర్స్టూడ్. Divinity need not necessarily have only a form. It is formless divinity will have to be understood. It will have qualities. All those qualities when we understand, then it boils down to the fact that truth is divinity.
0: Search of truth is search of God.
1: Search of truth is search of God.
0: Truth is God.
1: Because truth is God.
0: God is because truth is God.
1: There is God. God is because
0: కనుక మనం సత్యాన్వేషణ అని మనం చెప్తున్నాము. ఈ సత్యాన్వేషణే దైవాన్వేషణ.
1: సర్చ్ ఫర్ ట్రూత్ ఇట్సెల్ఫ్ ఈజ్ సర్చ్ ఫర్ గాడ్.
0: ఈ సత్యము మారినటువంటిది.
1: ట్రూత్ డజంట్ అండర్ గో ఎనీ చేంజ్.
0: కనుక అట్టి సత్య మార్గాన్ని మనం అవలంబించాలి.
1: వీ హావ్ టు ఫాలో
0: సత్యవాదును మనం పోషించాలి.
1: వీ హావ్ టు ఫాస్టర్
0: సత్య జీవితాన్ని గడపాలి.
1: వీ హావ్ టు లివ్
0: సత్య దేశంగా మనం మార్చాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది
0: అది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం.
1: This is the primary duty of the students today.
0: Kanuka kevalam vidyato paatu vijnanamu, vijnanamto paatu sugnanamu, sugnanamto paatu aatmagnanamu, aatmagnanamto paatu brahma tattvanni kuda nu gurtinchi vartinchi aanandanni anubhavinchalani nenu aashistu aashirvadistu aa prasangani viramistunnanu.
1: Along with vidya education, you have to develop vijnana, and along with vijnana, sugnana and prajnana, atmajnana and brahmajnana.

0: పాట పాడేటప్పటికి వినింది.
1: షీ హర్డ్
0: ప్రాణం ఇచ్చింది.
1: షీ బ్రీత్ హర్ లాస్ట్.
0: ప్రాణం విడిచడమే కాకుండా ఆనాటి నుంచి కూడా మురళిని పట్టడం కూడా మానివేశాడు.
1: సిన్స్ దెన్ కృష్ణ డిడ్ నాట్ పిక్ అప్ ద ఫ్లూట్ అగైన్.
0: రాధాకు ఈ యొక్క మురళిని త్యాగం చేశాడు.
1: హీ సాక్రిఫైస్డ్ హిస్ ఫ్లూట్ ఫర్ హర్.
0: ఆ గానంను త్యాగం చేశాడు.
1: అండ్ దెన్ ద మెలడీ టు
0: కట్ట కడపటి పాట కృష్ణుడు ఇది ఒక్కటే చెప్పింది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాజ్ ద లాస్ట్ సాంగ్ ఆఫ్ కృష్ణ.
0: రాధా చాలా గొప్ప భక్తురాలు.
1: Radha is an ardent devotee.
0: కనుకనే భక్తికి అంత గొప్ప విలువనిచ్చారు.
1: Devotion is highly valuable.
0: ఇట్టి భక్తిని ఆనాటి నుంచి గోపికలు జగత్తునకు వ్యాప్తి గావించేటట్టుగా అనేక ప్రచార ప్రపంచములు చేస్తూ వచ్చారు.
1: This principle of devotion has been taught and shared and propagated by these gopikas.

0: सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 11 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
1: भूमिका। अपने इस अमृत तुल्य प्रवचन में भगवान बाबा अनेक आध्यात्मिक अंशों की सविस्तार से व्याख्या करते हैं। प्रथमतः स्वामी भय का उल्लेख करते हुए हमें भय की स्थिति से मुक्त होकर अभयता की स्थिति को प्राप्त करने का उपदेश देते हैं। स्वामी का स्पष्ट कथन है कि जो आत्मिक दृष्टि को विकसित कर पाता है वही अभयता की स्थिति को पाता है। भगवान बाबा कहते हैं कि जब तक मनुष्य दैहिक एवं मानसिक दृष्टियों को महत्व देता रहता है वह ईश्वर की दृष्टि से वंचित ही रहता है। इस तथ्य को स्पष्ट करने हेतु स्वामी श्रीमद्भागवत से गजेंद्र मोक्ष की घटना का उल्लेख करते हैं। इस घटना में निहित प्रतीकात्मकता को स्पष्ट करते हुए स्वामी बताते हैं कि अहंकार पूर्ण मन ही मदमत्त हाथी है, ममत्व ही मगर है और संसार ही जल है तथा ईश्वरीय दृष्टि ही सुदर्शन है, जिसके पड़ते ही हाथी को मुक्ति प्राप्त हुई। स्वामी का संदेश है कि ईश्वरीय अनुग्रह को प्राप्त करना है तो भक्त की दृष्टि निरंतर ईश्वर पर ही होनी चाहिए। यही तथ्य श्री कृष्ण के माध्यम से अर्जुन को उपदेशित हुआ है।
2: नास्ति जागरतो भयम्। ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశము. దేహాభిమానము, విషయాసక్తి ఉండినటువంటి వ్యక్తికి దుఃఖమన్నా భయం ఏర్పడుతుంది. కనుకనే అర్జున, నీవు సమ్యక్ దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్పాడు కృష్ణుడు. సమ్యక్ దృష్టి అనగా ఇది, దీనిని సుదర్శనము అని కూడా చెప్పవచ్చు.
1: నాస్తి జాగ్రత్తో భయం. జో సావధాన్ రహతే హై, జో విషయో మే వివేక్ భావనా కే సాథ్ రహతే హై, ऐसे लोगों को दुख के कारण किसी भी प्रकार का भय नहीं होता है। जिस व्यक्ति में देहाभिमान और विषयों के प्रति आसक्ति होती है उसमें दुख के कारण भय उत्पन्न होता है। इसीलिए श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम सम्यक दृष्टि को विकसित करो। सम्यक दृष्टि को सुदर्शन भी कहा जा सकता है।
2: ఈనాడు మానవులకు మూడు విధములైనటువంటి దృష్టి కలదు. ఒకటి దేహ దృష్టి, కేవలము బాహ్యమును మాత్రమే, తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడువును మాత్రమే చూచేటువంటి స్వభావం. ఇది కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము. రెండవది మానసిక దృష్టి, అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకును ఆధారం చేసుకొని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు. మానవునికి మనసునందు ఉన్నటువంటి భావములే చర్యలు ఎందు కనిపిస్తుంటాయి. లోపల ఉండినటువంటి దాని యొక్క ప్రతిబింబములే ఈ బయట చర్యలు. ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలుగుతుంటాడు.
1: ఆజ్ కే మానవ్ మే తీన్ ప్రకార్ కి దృష్టియా హై. పహలీ దేహ దృష్టి, అర్థాత్ బాహ్య రూప్ మే అప్నే రూప్ సౌందర్య ఔర్ అప్నీ కద కాఠీ కో దేఖనే వాలా స్వభావ్. యహ మాత్ర దృశ్య కల్పిత దృష్టి కా ప్రసార హై. దూసరీ మానసిక దృష్టి, ఉస్కీ భావనాఓ, ఉస్కీ చర్యాఓ ఔర్ ఉస్కే వ్యవహార్ కో కుచ్ హద్ తక్ ఆధార్ బనాతే హువే హృదయ మే ఉత్పన్న భావనాఓ కే సహారే సత్య సే అవగత హోతే రహతే హై. మానవ మన మే నిహిత భావనాయే హీ ఉస్కీ చర్యాఓ మే దిఖాయీ పడతీ రహతీ హై. భీతర్ జో కుచ్ హై ఉస్కా ప్రతిబింబ హీ యే చర్యాయే హై. రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్. ఇన్ చర్యాఓ కో దృష్టి మే రఖతే హువే హీ మానవ వ్యవహార్ కర్తా రహతా హై.
2: మూడవ దృష్టి ఆత్మ దృష్టి. తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తను కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు. రూపనామములు, చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది. రూపములు కాని, చర్యలు కాని మార్పు చెందినటువంటివి, పరిణామము కలుగునటువంటివి, షడ్వికారములతో కూడినటువంటివి. ఇట్టి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి చర్యల యందు, రూపముల యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
1: తీసరీ దృష్టి ఆత్మదృష్టి. మానవ్ అప్ని చర్యాఓ కో, అప్ని రూపరేఖా కో, అప్ని కద కాఠీ కో, అప్ని వ్యవహార్ కో కదాపి న పరఖతా హై, న హీ ఉన్కే బారే మే విచార్ కర్తా హై. రూపరేఖాఓ ఔర్ వ్యావహారిక సిద్ధాంతో కే అలగ్ సే హోనే పర్ భీ యహ సబ్ మే నిహిత్ ఏక హీ ఆత్మతత్వ కీ సత్యతా కో నిరూపిత కర్తా హై. రూప్ ఔర్ చర్యాయే సతత్ పరివర్తనశీల్ హై, పరిణామ్ ప్రాప్త కర్నే వాలే హై, షడ్ వికారో సే యుక్త హై. జిస్మే యహ సమ్యక్ దృష్టి హోతీ హై వహ ఇన్ అనిత్య, అశాశ్వత్ ఔర్ అసత్య రూపో ఔర్ చర్యాఓ మే అప్ని దృష్టి కో వికసిత్ నహీ కర్తా హై.
2: కనుకనే ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది. మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రమున్నది దీనికి ఒక గాథ. అనగా సమ్యక్ దృష్టి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం. కేవలం భగవంతుని యొక్క స్వాధీనమునందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం. భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరార్థమును ఆధారం చేసుకునియే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: అత యహ నిరూపిత్ కియా గయా కి ఐసా సుదర్శన్ జిస్మే హోగా వహీ దైవాత్మ స్వరూప హై. ఐసీ కథా హై కి మహావిష్ణు కే హాత్ మే సుదర్శన్ నామక్ ఏక్ చక్ర హై. ఇస్కా ఆంతరిక్ అర్థ యహ హై కి జిస్కీ సమ్యక్ దృష్టి హోతీ హై వహ ఈశ్వర్ కే హాత్ మే హోతా హై. మాత్ర ఈశ్వర్ కే అధీన్ మే రహనా హీ నహీ బల్కి స్వయం ఈశ్వర్ హో సక్తా హై. జిస్కే వ్యక్తిత్వ మే ఈశ్వరీయ తత్వ హోతా హై వహ ఈశ్వరీయ స్వరూప్ కో భీ ప్రాప్త కర్తా హై కే తథ్య పర్ ఆధారిత హోతే హువే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి కహా గయా హై.
2: కనుక స్థిత ప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి. సుదర్శనమనగా అనేకత్వం నుండి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక్క ఆత్మతత్వం తప్ప అన్యము కాదు. కనుక నీ దృష్టిని ఆత్మవేపన మరల్చమని బోధించాడు.
1: అత స్థిత ప్రజ్ఞ హోనేకే యోగ్య తుమే స్వయం మే సుదర్శన్ కో బఢానా చాహియే. అనేకతా మే నిహిత ఏకతా సే అవగత హోనా హీ సుదర్శన్ హై. यह एकता आत्मतत्व के अलावा अन्य कुछ नहीं है। अतः दृष्टि को आत्मा की ओर करने का उपदेश दिया गया है।
2: प्राचीन कालम नुंडि पल्लली यंदु पट्टणमुलि यंदु गोप्प गोप्प देवालयमुलि यंदु रथोत्सवमुलु अनेटुवंटिवि जरिगेटिवि। ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు. ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు. జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు, అనేక మంది హారతిస్తుంటారు. ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలంతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
1: प्राचीन काल में गांवों में, शहरों में और मंदिरों में रथोत्सव आयोजित होते थे। रथोत्सव में एक बड़े से रथ को बड़े ही आकर्षक ढंग से सजाया जाता है। इस रथ के आगे आगे कई प्रकार के नृत्य करते और कई प्रकार के प्रदर्शन करते हुए लोग जाते हैं। हजारों की संख्या में लोग इकट्ठा होते हैं, कई लोग आरती उतारते रहते हैं। इस प्रकार बड़े ही धूमधाम से ये उत्सव मनाए जाते हैं।
2: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు. కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమిడ్చుకుంటూ ఉంటుంటారు. మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు. మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని ఇమర్చుకుంటారు. కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ. రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవరు కూడా చూడరు. దైవం అనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
1: ఐసే ఉత్సవమే తీన్ ప్రకార్ కే లోగ్ సమ్మిలిత్ హోతే హై. కుచ్ లోగ్ మాత్ర రథ और उसकी साज सज्जा को देखते रहते हैं। कुछ लोग इस रथ के चारों ओर नृत्य और कई प्रकार के प्रदर्शन करने वालों पर ही दृष्टि जमाए रखते हैं। कुछ और लोग रथ को खींचने वालों की शक्ति और सामर्थ्य पर नजर रखते हैं। परंतु किस कारण से रथोत्सव मनाया जा रहा है के सत्य से अवगत होने वाले बहुत कम होते हैं। रथ में विराजमान रथी को कोई नहीं देखता है। रथ में ईश्वर की प्रतिमा को रखकर उत्सव मनाया जा रहा है, लेकिन यदि प्रतिमा ही न हो तो रथोत्सव ही नहीं होगा।
2: दैवम ई दैवम पर दृष्टि మరల్చేటువంటి వారు చాలా తక్కువ. కేవలము దేహం యొక్క రూపరేఖలను, దీనికి అమర్చేటువంటి యొక్క అలంకారములను, దీనిని ధరించేటువంటి దుస్తులను, ఈ విధమైనటువంటి యొక్క బాహ్య దృష్టి ఎందు మాత్రమే అనేక మంది తమ యొక్క దృష్టిని అభివృద్ధి పరుచుకుంటారు. మరికొంతమంది దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి, అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలను మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది, అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు. ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు.
1: యా ప్రతిమా హి ఈశ్వర్ హై. ఇస్ ఈశ్వర్ కి ఓర్ ధ్యాన్ దేనే వాలే బహుత్ కమ్ హోతే హై. అధికాంశ లోగ్ ప్రతిమా కి రూపరేఖ, उसे पहनाए गए वस्त्र और किए गए अलंकरण पर ही विशेष दृष्टि रखते हैं। कुछ लोग ऐसे होते हैं जो इसकी साज सज्जा की अपेक्षा नारियल फोड़ने वालों, आरती उतारने वालों और प्रदक्षिणा करने वालों को ही देखते रहते हैं। अर्थात ये लोग भक्तों की भक्ति एवं प्रपत्ति पर ही ध्यान देते हैं। रथ की अपेक्षा భక్తో కో దేఖనే వాలే బహుత్ కమ్ హోతే హై.
2: అంతకంటే చాలా తక్కువ మంది, ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు. అయ్యో రథంలో ఉండేటువంటి యొక్క ఆ సుందర విగ్రహం కనిపించలేదు. ఆ మూర్తిని చూడడానికి అడ్డంగా ఉంటుండాలి, ఈ అలంకారాలు చేయటం వల్ల మూర్తి కనిపించడం లేదు అని పరితపించేటువంటి వారు చాలా తక్కువ. అయితే ఇది ఏది రథము, ఎన్ని రథములు? ఈ రథమే మానవుని యొక్క దేహము. ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు. ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి. వీధి ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
1: కుచ్ ఐసే భీ హోతే హై జిన్హే ఉంగ్లియో పర్ గినా జా సక్తా హై, మాత్ర యే హీ రథ మే విరాజమాన్ రథీ కో దేఖతే హై. హాయ్, రథ మే విరాజమాన్ వహ సుందర మూర్తి దిఖాయీ నహీ దే రహీ హై. ఇస్ అలంకరణ కే ఆడే ఆనే సే మూర్తి దిఖాయీ నహీ దే రహీ హై. इस प्रकार व्यथित होने वाले बहुत कम होते हैं. फिर रथ क्या, कितने रथ हैं? मानव का देह ही यह रथ है. यह एक रथ नहीं है बल्कि कई करोड़ रथ हैं. ये प्रतिदिन बाजार में जुलूस के रूप में जा रहे हैं, ये गली गली में घर घर में संचार कर रहे हैं.
2: प्रति मानव नियुक्त का ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం. ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం. ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు. కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
1: హం మానవ దేహ రూపీ రథ కో దేఖనే కి దృష్టి కో హీ వికసిత్ కర్తే జా రహే హై. యహ కైసా వ్యక్తి హై, ఇస్కీ సుందరతా కైసీ హై, ఇస్కీ కద కాఠీ కైసీ హై, ఇన్హీ బాతో కి ఓర్ హం అప్ని దృష్టి కో మోడతే జా రహే హై. ఐసే లోగ్ బహుత్ విరలే హై जो यह विचार करते हैं कि इसमें विद्यमान आत्मतत्व क्या है. मात्र मानव देह ही रथ नहीं है बल्कि कुत्ता, सियार, बाघ, शेर, हाथी जैसे सभी जानवर भी रथ ही हैं.
2: చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి. శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు, కనుక శివుని యొక్క రథం ఏమిటి? ఎద్దు. మనము ఎద్దును మాత్రమే చూస్తున్నాము, శివుణ్ణి చూడటం లేదు. వినాయకుడు ఎలుక వాహనము, ఎలుక కూడాను ఒక రథమే. అదే విధముగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
3: కుక్కుట వాహనం,
2: కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము. కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము.
1: एक छोटे से उदाहरण पर विचार कीजिए. शिवजी नंदी वाहन पर सवार हो रहे हैं, अतः शिवजी का रथ क्या है? बैल. परंतु हम बैल को ही देख रहे हैं, शिवजी को नहीं देख रहे हैं. गणेश जी का वाहन चूहा है, चूहा भी एक रथ है. इसी प्रकार नवग्रहों के लिए एक एक जानवर वाहन के रूप में हैं, जैसे कुक्कुट वाहन, कौवा वाहन, सिंह वाहन. अतः प्रत्येक प्राणी ईश्वर को जुलूस के रूप में ले जाने वाला रथ ही है.
2: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం. రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారములు ఎందు మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం. ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందు ఆ కావలసినంత కాలమును కూడా వ్యర్థం చేస్తున్నాం. ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందముని లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కాని దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
1: ఆజ్ హమ్ రథ పర్ కేంద్రిత్ దృష్టి కో హీ వికసిత్ కర్ రహే హై. రథ కో కీ జానే వాలీ సాజ్ సజ్జా పర్ హీ టికనే వాలీ దృష్టి కో బఢా రహే హై. इस आधुनिक युग में रथ की साज सज्जा में ही अधिकाधिक समय व्यर्थ करते जा रहे हैं. मानव देह की साज सज्जा, देह की सुविधा और देह के आनंद को ही लक्ष्य में रखकर जीवन बिता रहे हैं। हम देही के दर्शन, देही के भाव और देही की शक्ति से बिल्कुल अवगत नहीं हो रहे हैं।
2: కనుకని అర్జున, నీకు కంటికి కనిపించేటువంటివన్నీ కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు. గురువులు, తాతలు అనేటువంటి యొక్క ఈ రథములన్నీ కూడాను నీవు దర్శిస్తున్నావు. నీకు దేహదృష్టి మాత్రమే అభివృద్ధి పరచుకుంటున్నావు. నీబోటి వాడు ఈ దేహదృష్టిని ఏమాత్రం కూడాను లక్ష్యం చేయకూడదు. ఈ వాడి ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో. అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు. అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
1: శ్రీకృష్ణ హే అర్జున్, అప్నీ ఆంఖో కు దిఖాయి పడనే వాలే इन दादाओं, पिता, भाइयों, सालों के रूप में तुम रथों को ही देख रहे हो, गुरुओं और दादाओं के रूप में रथों का दर्शन कर रहे हो। तुम मात्र देह दृष्टि को ही विकसित करते जा रहे हो। तुम्हारे जैसे व्यक्ति को इस देह दृष्टि की परवाह नहीं करनी चाहिए। इन सभी में विद्यमान देही को तुम लक्ष्य में रखो, तभी तुम्हारी दृष्टि सुदर्शन हो सकती है। वह सुदर्शन ही तुम्हारे विजय का मूल कारण होगा।
2: सुदर्शन लेनेటువంటి వానికి విజయం ఏమాత్రం కూడాను సంభవించదు. అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా? బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా? బింబము ఆత్మ. ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు. ప్రతిబింబములకు విలువిచ్చేటువంటి యొక్క అర్జునుడు మహా అవివేకి, అర్జునుడు మహాజ్ఞాని. ఇతడు కేవలం దరిద్రుడు కాదు, లోభి కాదు.
1: జిస్మే సుదర్శన్ నహీ హై ఉసే కదాపి విజయ ప్రాప్త నహీ హోగి. హే అర్జున్, మానవ కో జితనా మహత్వ దియా జా రహా హై, क्या उतना महत्व उसकी परछाई को दिया जा रहा है? बिंब को जो महत्व दे रहे हैं, क्या वैसा ही महत्व प्रतिबिंब को दे रहे हैं? बिंब आत्मा है, इस देह की क्रियाएं और कांति प्रतिबिंब हैं। अर्जुन, प्रतिबिंब को महत्व देने वाले होते तो अविवेकी होते, परंतु अर्जुन महाज्ञानी हैं। वह दरिद्र नहीं है, लोभी नहीं है।
2: కనుకనే రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు. కృపణుడు అన్నారు, కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని. కృపణ అనగా ఏమిటి? ఇక్కడ దీనికి అనేక అర్థములుంటున్నాయి. దరిద్రుడు అని ఒకటి అర్థం. అయితే అర్జునుడు దరిద్రుడు కాడే, అతను ధనంజయుడే. ప్రపంచమునందున్నటువంటి సమస్త ధనములను కూడా అర్జించినటువంటి వాడే. ధనమునకు తక్కువ లేదు, కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు? కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడా చెల్లదు.
1: అత ద్వితీయ అధ్యాయమే శ్రీకృష్ణ అర్జున్ కా వర్ణన్ బడే హీ చమత్కార పూర్ణ ఢంగ్ సే కర్తే హై. ఉన్హే కృపణ కహా గయా, అర్థాత్ కార్పణ్య దోష సే యుక్త. यहां कृपण का अर्थ क्या है? कृपण के अनेक अर्थ हैं। एक अर्थ दरिद्र है, परंतु अर्जुन दरिद्र नहीं है, वह धनंजय हैं। संसार की समस्त संपदाओं को प्राप्त किए हुए हैं, उन्हें धन की कोई कमी नहीं है, फिर वह दरिद्र कैसे होंगे? यह शब्द अर्जुन के अनुकूल नहीं है.
2: పోనీ లోభి అని రెండవ అర్థము. అర్జునుడు లోభి కాదు, సర్వసంగ పరిత్యాగి. కనుకనే అర్జును, కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ముల్లోకములు తెచ్చిన హస్తం నందుంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. భిక్షమైన ఎత్తి నేను పొట్టును పోషించుకుంటాను, కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనన్నాడు. కనుక ఈ విధమైనటువంటి లోభి అనేటువంటి అర్థానికి కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడా సంబంధం ఉంది.
1: దూసరా అర్థ లోభి హై. अर्जुन लोभी नहीं है, वह सर्वसंग परित्यागी हैं। इसीलिए उन्होंने कहा, हे कृष्ण, मुझे यह राज्य नहीं चाहिए। तीनों लोकों को लाकर मेरे हाथ पर धरने पर भी मुझे स्वीकार्य नहीं है। चाहे भीख मांगकर गुजारा कर लूंगा, पर इन लोगों को मारकर राज्य पर शासन नहीं करूंगा। अतः लोभी शब्द भी अर्जुन के लिए सही नहीं है।
2: అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే, ఇక్కడ అజ్ఞాని అన్నారు. అయితే అజ్ఞానం అనేటువంటిది కూడా ప్రాకృత సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు, లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు, పారలౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం. అనగా అంతర్దృష్టి యందు మాత్రమే తాను కొంతవరకు వెనుకంజ వేస్తున్నాడు. ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున, నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు, व्यवसायत्मक बुद्धि उन्डाली।
1: इसीलिए यहां कृपण का अर्थ अज्ञानी कहा गया है। यह अज्ञान भी प्राकृत संबद्ध अज्ञान नहीं है, लौकिक संबद्ध अज्ञान नहीं है, वह पारलौकिक अज्ञान है, अर्थात आंतरिक दृष्टि के संदर्भ में वह कुछ पिछड़े हुए हैं। इस दोष को निवृत्त कर उनकी आंतरिक दृष्टि को विकसित करने के लिए श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम्हें इस अज्ञान से प्रभावित नहीं होना चाहिए, तुम में व्यवसायात्मक बुद्धि होनी चाहिए।
2: व्यवसायात्मक बुद्धि इक्कड ई व्यवसायम अनेटुवंटि विषयानि मनं कोंत विचारिंचालि। क्षेत्रमुनु पंट पंडिच्चे निमित्तमै रैतु मुन्मुंदु एन्नो चेयवलसि वस्तुंटारि। అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి? హృదయ క్షేత్రాన్ని వ్యవసాయం చేయాలి. ప్రాపంచికంగా వ్యవసాయం చేసేటుంటాడు, ముందు తాను చేపట్టవలసినటువంటి విషయం ఏమిటి? ఏ భూమిలో ఏ విత్తనము నాటాలి, ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి. ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వెయ్యాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి,
1: व्यवसायात्मक बुद्धि। यहां हमें इस व्यवसाय पर कुछ विचार करना चाहिए। खेत में फसल उगाने से पहले किसान को कई काम करने पड़ते हैं। फिर साधक के संदर्भ में क्षेत्र का अर्थ क्या है? हृदय क्षेत्र में व्यवसाय करना चाहिए। लौकिक स्तर पर खेती करने वाले को सबसे पहले क्या करना चाहिए? उसे सबसे पहले विचार करना चाहिए कि किस जमीन में कौन से बीज बोने चाहिए, किन बीजों को किस जमीन में बोने पर फसल उगेगी, किस प्रकार के बीज बोने पर किस प्रकार की खाद डालनी चाहिए, पहले जमीन को किस प्रकार अच्छी तरह से तैयार करनी चाहिए।
2: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు, ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి. దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి. విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి. దీనికి విధ్వంసక మార్గము అన్నారు. అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయమును చేసుకోవటం, పనికి మాలినటువంటివి పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలు తీసి పారవేయాలి. తదుపరి ఎలాంటి విత్తనము నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి కొనుక్కోవాలి. దీనిని విధాయక మార్గము అన్నారు. కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము, విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
1: ఫసల్ ఉగానే సే పెహలే जमीन में उगे बेकार के पौधों और कटीले पौधों को उखाड़ फेंकना चाहिए। जमीन को अच्छी तरह से जोतकर पानी से सींचकर उसे नरम बनाना चाहिए। पहले उसे बीज बोने लायक बनाना चाहिए। इसे विध्वंसक मार्ग कहा गया है, अर्थात फसल उगाने से पहले फसल को बढ़ाने के लिए आवश्यक सुविधाओं के प्रबंध करना, बेकार और फसल से असंबद्ध पौधों को उखाड़ फेंकना चाहिए, इसके बाद अच्छे किस्म के और शक्तिशाली बीजों को बोना चाहिए। इसे विधायक मार्ग कहा गया है। अतः फसल उगाने के लिए विध्वंसक मार्ग और विधायक मार्ग दोनों आवश्यक हैं।
2: అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ పాపములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి పాపములను కూడాను తీసి పారవేయాలి. ఇప్పుడు దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరిగి పారవేయాలి. ఇంతే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి. తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి. అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది. సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి. అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి. తదుపరి విశ్వాసము అనేటువంటి ఎరువును చక్కగా చల్లాలి. ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
1: तुम्हें अपने हृदय में विद्यमान तुच्छ भावनाओं, बुरी चेष्टाओं और असंपूर्ण भावनाओं को निकाल फेंकना चाहिए। जो भी बुरे विचार हैं उन्हें भी उखाड़ फेंकना चाहिए। इतना ही नहीं, बुरे विचारों और बुरी चेष्टाओं को भी निकाल फेंकना चाहिए। इसके बाद उसे प्रेम के जल से अच्छी तरह से भरना चाहिए। इस प्रेम जल से ही हृदय अच्छी तरह से नरम होता है। इसे साधना संपत्ति से अच्छी तरह से जोतना चाहिए। इसे बीज बोने लायक बनाना चाहिए। इसमें विश्वास रूपी खाद डालनी चाहिए। विश्वास रूपी खाद डालने के बाद इसमें नाम रूपी बीज बोना चाहिए।
2: హృదయ చిత్రము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజము నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది. కనుకని ఈ దృష్టిని లక్ష్యం నందించుకుని కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు. నీ హృదయం అనేటువంటి దాని ఎందు నీ వ్యవసాయం చేయి, అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు, అందులోనే మోక్షమనే ఫలమును నీవు అందుకోగలవు. కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో. ఈ హృదయ స్థాయి ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో. బాహ్య దృష్టిని నీవు నిర్మూలన చేసుకో. దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో. అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు. అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు. ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు, అభయుడు కాగలవు అన్నాడు.
1: कटीले पौधों से भरे, सख्त और ऊसर बने हृदय क्षेत्र में नाम रूपी बीज बोने पर वह कब तक उग पाएगा, कैसे फल देगा? इसी को दृष्टि में रखते हुए श्री कृष्ण ने व्यवसायात्मक बुद्धि कहा। श्री कृष्ण ने कहा, अपने हृदय क्षेत्र में तुम खेती करो, उसी में मेरा नाम रूपी वृक्ष बढ़ेगा, उसी में तुम मोक्ष रूपी फल प्राप्त कर सकोगे। अतः अपने हृदय को तुम परिवर्तित करो। हृदय स्तर पर विद्यमान एकता को तुम अपनी दृष्टि में रखो। बाह्य दृष्टि का निर्मूलन करो। स्वयं में दैव तत्व को बढ़ाओ, तभी तुम स्थित प्रज्ञ हो सकते हो। मात्र स्थित प्रज्ञ ही मेरा अनुभव प्राप्त कर सकता है। वह इन सुख और दुख से न फूला समाएगा, न ही निराश होगा, तभी तुम अभय हो पाओगे।
2: ये अभयमुनकु भयमुनकु निर्भयमुनकु चाला व्यत्यासम उंटुंदि। ये भयमुनकु ओक निर्भयमनेटुवंटिदि विरुद्धमैन पदम। भयमु लेनिटु भयमु पोयेटुवंटिदि निर्भयमु अनि। దీనికి ఒక చక్కని ఉదాహరణ, దారిలో త్రాడుబడి ఉంటుండాలి. కొంత చీకటి ఆవరించిన తక్షణమే ఆ తాను ప్రయాణమవుతూ ఆ త్రాడును చూచాడు. ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు. పాము అని భయపడ్డాడు కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు. ఇది పాము కాదు, త్రాడు అని తెలిసింది. భయం పోయింది. కనుక ఈ భయము రావటము, భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది. భయమునకును భ్రమనే, నిర్భయమునకును భ్రమనే. అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం, ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
1: అభయ, భయ ఔర్ నిర్భయ, ఇన్ తీనో మే బహుత్ అంతర్ హై. భయ కా విలోమ శబ్ద నిర్భయ హై. భయ కే నా హోనే పర్ నిర్భయ హోతా హై. ఇస్కే లియే ఏక్ అచ్చా ఉదాహరణ్, రాస్తే మే ఏక్ రస్సీ పడి హుయీ హై. కుచ్ అంధేరా హోనే కే బాద్ బాహర్ నికలే వ్యక్తి నే ఉస్ రస్సీ కో దేఖా. రస్సీ కో దేఖ్ కర్ యహ వ్యక్తి సాంప్ సమజ్ కర్ డర్ గయా. ఉస్నే తురంత్ ఏక్ టార్చ్ జలాయి ఔర్ దేఖా. తబ్ ఉసే పతా చలా కి వహ్ సాంప్ నహీ రస్సీ హై. ఉస్కా భయ దూర్ హో గయా. భయ కా హోనా ఔర్ భయ కా దూర్ హోనా కేవల్ కుచ్ హీ క్షణో తక్ రహా. జైసే భయ కా కారణ భ్రమ హీ హై, వైసే హీ నిర్భయ భీ. అర్థాత్ వస్తు కీ కల్పనా దూసరే ఢంగ్ సే కర్నా హీ భయ హై ఔర్ వస్తు కే స్వరూప్ సే అవగత హోనా నిర్భయ హై.
2: ఇది భయ నిర్భయముతో కూడినటువంటివి, కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది. ఇది భయమునకు నిర్భయమునకు సంబంధమే, భయమే లేదు. నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు అక్కడ. కనుక అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు. అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో. ఏదో రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది, రెండవది లేనే లేదు. అలాంటి స్థితి ఏంటి అభయము అని.
1: యా భయ ఔర్ నిర్భయ సే యుక్త హై, జబ్కి అభయ इनसे पूर्णतः असंबद्ध है. यह भय और निर्भय से कतई संबंधित नहीं है. जो सतत स्वस्वरूप से संधानित रहता है उसे भय और निर्भय का अवसर ही नहीं रहता है. हमें अभयता को भय का विलोम नहीं मानना चाहिए. इस अभयता में अनेकता है ही नहीं. किसी दूसरी वस्तु के होने पर ही हमें भय होता है. दूसरी वस्तु है ही नहीं, ऐसी स्थिति को ही अभयता कहा गया है.
2: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టు ఓన్లీ వన్. ఇంకా భయమునకు అభయమునకు అనేకత్వం ఉంటుంటాది. తనను తాను మరచినటువంటి వానికే భయం, జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం, విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం, పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం, పరార్థములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం. ఇతని అభయత ఉన్నది ఒక్కటే.
1: అభయత ఔర్ నిర్భయమే బహుత్ అంతర్ హై. యహ అభయత ఏకతా సే యుక్త హై. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మా, नॉट टू ओनली वन. भय और अभय यह दोनों अनेकता से युक्त हैं. स्वयं को जो भुला देता है उसे ही भय होता है. जो जगत को दृष्टि में रखता है उसे ही भय होता है. विषयों की अपेक्षा करने वाले को ही भय होता है. जो पदार्थों से भ్రమిత होता है उसे ही भय होता है. परार्थ में डूबे व्यक्ति को भय नहीं होता है, यही अभय है. जो भी है वह एक ही है.
2: కనుక అర్జున, నీవి దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు. అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో. అందరి ఎందు ఒక్కటే ఉన్నది, దానిని నీవు లక్ష్యంగా ఉంచుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడాను గురి కావు. ఇట్టి వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు. ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు. కనుక స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
1: అత శ్రీకృష్ణనే కహా, హే అర్జున్, తుమ్ ఇన్ దృశ్య కల్పిత స్వరూపో పర్ అప్ని దృష్టి మత్ టికావు. సభీ మే విద్యమాన్ మేరే తత్వ సే తుమ్ అవగత హో. సభీ మే ఏక హీ తత్వ హై. यदि तुम उसे ही लक्ष्य में रखोगे तो ऐसे विकारों से प्रभावित न होगे। ऐसी विकार दृष्टि के होने तक तुम्हें आकार की प्राप्ति नहीं होगी। आकार से अवगत होने तक तुम्हारा भय दूर नहीं होगा। तुम्हें जो स्थित प्रज्ञ होना है, अतः तुम्हें ऐसे भ्रमों से प्रभावित नहीं होना चाहिए।
2: कनुक ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి. దీనిని సుదర్శనము అన్నారు. మంచి దృష్టి, దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి. ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది. గజేంద్ర మోక్షము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి యొక్క అంతర్భావం, ముసలితో పోరాడి తాను తప్పించుకోగలను అనేటువంటి అహంకారము అధికంగా ఉంటున్నది ఈ గజమునందు.
1: హమే అవగత హోనా చాహియే కి దేహ దృష్టి ఔర్ చర్యా దృష్టి కో కుచ్ హద్ తక్ వశ్ మే రఖతే హువే ఆత్మ దృష్టి కో వికసిత్ కర్నే కే ప్రయత్న కర్నే చాహియే. ఇసే హి సుదర్శన్ అర్థాత్ అచ్చీ దృష్టి కహా గయా హై. इसके लिए भागवत में एक अच्छा उदाहरण भी है. यहां हाथी मगर से पकड़ा गया. गजेंद्र मोक्ष की घटना में निहित आंतरिक भावना इस प्रकार है. मगर से लड़कर बच निकलने का अहंकार इस हाथी में अधिक है.
2: इंदुलो रेंडु विषयाल मनं चक्कगा गुर्तिंचाली. मुसलिकि नीति यंदुन्नप्पुडे बलम, ఏనుగు గట్టుపైన ఉన్నప్పుడే బలం. ఏనుగు జలంలో దిగితే బలం ఉండదు, ముసలి గట్టుపైకి వస్తే బలం ఉండదు. కనుక ముసలి జలంలో ఉంటుంటాం చేత ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది. ఈ ముసలి ఎక్కడ, నా కాలంతా కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం. జలంలో ఉండినంత వరకు దీనికి అమితమైన బలం ఉండుననేటువంటి విషయము ఈ గజమునకు తెలియదు.
1: ఇస్మే దో బాతో కో హమే అచ్చి తరహ సే జాన్నా చాహియే. पानी में रहने पर ही मगर में शक्ति होती है और किनारे पर रहने पर ही हाथी शक्तिशाली रहता है. हाथी पानी में उतरता है तो उसकी शक्ति नहीं होती है और मगर के किनारे आने पर उसमें शक्ति नहीं होती है. पानी में रहने के कारण मगर ने पूरी ताकत से पकड़ा. हाथी विचार कर रहा था कि यह मगर तो मेरे पैर के बराबर भी नहीं है, इसलिए मैं इससे लड़कर विजयी हो जाऊंगा. हाथी को पता नहीं था कि पानी में रहने तक मगर अत्यंत शक्तिशाली होता है.
2: పోరాడి పోరాడి పోరాడి కట్టగట్టు అలసిపోయింది. దేహం యొక్క బలము క్షీణిస్తూ వచ్చింది. కొంతవరకు మనోబలమును ప్రవేశపెట్టింది. ఈ దేహ మనోబలము రెండు కూడా కృషించిపోయాయి. ఇప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది. రావే ఈశ్వర కావవే వరద, సంరక్షించు భద్రాత్మక, నీవే తప్ప ఇత పరంబెరుగ.
1: లడతే లడతే హాథీ అంతతః థక్ గయా. ఉస్కీ శారీరిక శక్తి ఘట్తీ గయీ. कुछ मानसिक शक्ति का भी उपयोग किया, परंतु शारीरिक और मानसिक दोनों शक्तियां कमजोर पड़ गईं. तब उसने आत्मिक शक्ति की खोज की. उसने प्रार्थना की, हे ईश्वर आओ, हे प्रभु वरद रक्षा करो, हे भद्रात्म संरक्षण प्रदान करो, तेरे सिवा अन्य देव को नहीं जानता.
2: ఇంతకాలము దేహము మనస్సు అని ఏమేమో పాటుపడినటువంటి ఈ గజము, నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహ బలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది. దేహం పైన దృష్టి ఉండినంత వరకును దైవం పైన దృష్టి పోలేదు. మనోబలం పైన దృష్టి ఉండినంత వరకును దైవం పైన దృష్టి పోలేదు. దేహ దృష్టి మనోదృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
1: ఇతనే సమయ తక్ శారీరిక ఔర్ మానసిక శక్తియో పర్ निर्भर करने वाले हाथी ने अब तेरे सिवा अन्य दैव को नहीं जानता कहकर सर्वस्व शरणागति किया. जब तक देह पर दृष्टि रही तब तक दृष्टि ईश्वर की ओर नहीं गई. मानसिक शक्ति पर दृष्टि के रहने तक दृष्टि ईश्वर की ओर नहीं गई. इसीलिए जिस हाथी में शारीरिक और मानसिक दृष्टि रही उस पर ईश्वर की दृष्टि भी प्रसरित नहीं हुई।
2: చట్టకడప్పుడు దేహ మనోబలములు కృష్ణించిపోవటం చేతనే ఈ దృష్టి దైవం పైన పోయింది. తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ. సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది, భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది, అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
1: అంతతః జబ్ యే శారీరిక్ ఔర్ మానసిక్ శక్తియాం క్షీణ్ పడ్ గయీం తభీ దృష్టి ఈశ్వర్ కీ ఓర్ గయీ। कथा कुछ ऐसी है कि इसी क्षण महाविष्णु ने सुदर्शन चक्र को भेजा। यह सुदर्शन चक्र नहीं है। जैसे ही भक्त की दृष्टि ईश्वर पर पड़ी वैसे ही विष्णु की दृष्टि भक्त पर पड़ी, यही सुदर्शन है। ईश्वर की दृष्टि अच्छी रही।
2: सुदर्शनम దైవతుని దర్శనం అతనిపై దృష్టి అతని పైన పడింది. ఎప్పుడు పడింది దైవం దృష్టి? సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది. ఈ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది. ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికీ నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు. నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
1: సుదర్శన్, ईश्वर की दृष्टि उस पर पड़ी। ईश्वर की दृष्टि इस पर कब पड़ी? हाथी ने सब कुछ त्याग कर जब अपनी दृष्टि ईश्वर पर डाली तब ईश्वर की दृष्टि इस पर पड़ी। तुम्हारी दृष्टि के मुझ पर पड़ने पर ही मेरी दृष्टि तुम पर पड़ेगी। मेरी दृष्टि के तुम पर होने पर भी यदि तुम्हारी दृष्टि मेरी ओर नहीं होगी तो तुम न उसे समझ ही पाओगे न ही उसका अनुभव तुम्हें होगा। तुम्हारी दृष्टि देह पर है।
2: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి, కానీ మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించటం లేదు. కారణం ఏమిటి? మనము టాపు వేసుకుని కూర్చున్నాము. ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది. అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాం, అభిమానములనే గోడలు కట్టుకున్నాం, అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి. సూర్య కిరణములు రాలేదే రాలేదంటే ఎట్లా వస్తాయి?
1: ప్రకాశమాన్ సూరజ్ కి కాంతి సర్వత్ర వ్యాప్త హై, పరంతు వహ ప్రకాశ్ హమారే కమరే మే దిఖాయి నహీ దే రహా హై। ఇస్కా కారణ క్యా హై? हम छत लगाकर बैठे हैं। जब इसे हटा दिया जाएगा तब ही सूरज का प्रकाश भीतर प्रवेश करेगा। इसी प्रकार अहंकार रूपी छत लगाकर अभिमान रूपी दीवारें बना रखी हैं, इसीलिए अनुभव की किरणें हमारे भीतर प्रवेश नहीं कर पा रही हैं। सूरज की किरणें नहीं आ रही हैं, नहीं आ रही हैं, మాత్ర ఐసా కహనే పర్ వే కైసే ఆ పాయేంగి?
2: కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం. ఒక ఇంటిలో ఒక దుఃఖము కలిగింది, అనగా ఒక పెద్ద వ్యక్తి ఆ ఇంటిలో పోయినాడు. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడుస్తూ వచ్చారు. భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు. అని ఏడుస్తున్నారు. మా కుటుంబాన్ని దైవం మర్చిపోయినాడు, దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు, కనుక మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది. ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
1: కొంచెం సమయ పహలే కి బాత్ హై, ఏక్ ఘర్ మే ఏక్ దుఃఖద్ ఘటనా ఘటీ। उस घर में एक बड़े आदमी की मृत्यु हो गई। तब उस घर की मालकिन और बच्चे रोने लगे। हे भगवान, क्यों हम पर ऐसी बुरी नजर डाली? क्यों हमें इतने दुख में डुबो दिया? हम पर जरा भी दया नहीं दिखा रहे हो? हम लोगों पर ऐसी कठोर दृष्टि डालने और हमें भूल जाने का कारण क्या है? इस प्रकार वे रो रहे थे। ईश्वर हमारे परिवार को भूल गए, ईश्वर की दृष्टि हम लोगों पर नहीं पड़ी, इसीलिए हमें यह दुख प्राप्त हुआ। हे स्वामी, हमें क्यों भूल गए?
2: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది. అమ్మా, నీ దృష్టి నాపైన ఎందుకు పడలేదు, నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట. దైవం మర్చినాడని అనంటున్నాది కానీ దైవాన్ని వీరు మర్చినారు. దైవం దృష్టి వీడి పైన పడలేదనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు. మరచినది నీదే కాని నేను కాదు, నీ దృష్టి లేనిది నీది కాని నాది కాదు.
1: తబ్ ఉన్నే కహీసే ఈశ్వర్ కి వాణి సునాయి పడి, ఓ అమ్మా, తుమ్హారీ దృష్టి ముజ్ పర్ క్యో నహీ పడి, తుమ్ ముజే క్యో భూల్ గయీ, ఐసా ఈశ్వర్ నే కహా. వహ్ కహ రహీ హై కి ఈశ్వర్ నే ఉన్నే భులా దియా, పరంతు ఉన్హోనే ఈశ్వర్ కో భులా దియా. వే సమజ్ రహే థే కి ఈశ్వర్ కి దృష్టి ఇన్ పర్ నహీ పడి, పరంతు వాస్తవ్ మే ఇన్కీ దృష్టి ఈశ్వర్ కి ఓర్ నహీ గయీ. భూల్నే వాలే తుమ్ హో, మే నహీ, దృష్టి మే కమీ తుమ్హారీ థీ, మేరీ నహీ.
2: అదే విధంగానే ఈనాడు మన దృష్టి దైవం పైన లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము, స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ, నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకుని, నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు నీ కంటిలో ఎవరున్నారు? నేనున్నాను. నా కంటిలో ఎవరున్నారు? ఉన్నావు. సరికి ఒకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను? కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నా పైన నీ దృష్టి పెట్టు, నీ పైన నా దృష్టి ఉంటాడు.
1: ఇసీ ప్రకార్ ఆజ్ హమారీ దృష్టికే ఈశ్వర్ కి ఓర్ నా హోనే పర్, ఈశ్వర్ కి దృష్టి హమ్ పర్ హోనే పర్ భీ హమ్ ఉసే పహచాన్ నహీ సక్తే హై. ఐసీ స్థితి మే లోగ్ సమజ్తే హై కి ఈశ్వర్ హమే నహీ దేఖ్ రహే హై. इसके लिए एक छोटा सा उदाहरण, तुम आकर मेरे सामने खड़े हो और मैं तुम्हारे सामने खड़ा हूं, ऐसी स्थिति में तुम्हारी आंख में कौन है? मैं हूं. मेरी आंख में कौन है? तुम हो. एक दूसरे के आमने सामने खड़े होने पर एक दूसरे की आंख में हम हैं, परंतु तुम जाकर मेरे पीछे खड़े होने पर मेरी आंख में तुम कैसे दिखाई पड़ोगे और तुम्हारी आंख में मैं कैसे दिखाई पड़ूंगा? अतः तुम आकर डायरेक्ट मुझ पर अपनी दृष्टि रखो, तब तुम पर मेरी दृष्टि होगी.
2: गजराज दृष्टि విష్ణువు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది. అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది. ఈ గజరాజు ఎవడు? ఇదని మదగజము, ఇదని మదము, అహంకారం. ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అదే డిజైర్. ఆ వాంఛలు కలుగుతాయి, అదే దప్పి అన్నారు. ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారమనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు. ఈ సంసారం అనేటువంటి దానిలో అడుగు పెట్టినాడో పెట్టలేదు, ఈ మహాబలవత్తరమైనటువంటి మమత్వం అనేటువంటిది గట్టిగా పట్టేసింది. ఈ మమత్వం అనేటువంటిదే ముసలి. ఈ మమత్వం అనేటువంటి ముసలి పట్టేటప్పటికీ ఇంకా భరించుకోలేకపోయాడు.
1: ఇసీ ప్రకార్ గజరాజ్ కి దృష్టి జబ్ విష్ణుకి ఓర్ గయీ, తబ్ విష్ణుకి దృష్టి గజరాజ్ పర్ పడి, और तभी गजराज का कष्ट दूर हुआ. यह गजराज कौन है? यह मदमत्त हाथी है. यह मद है, अहंकार है. इस मदमत्त हाथी रूपी मन वाले मानव में काम अर्थात इच्छाएं, डिजायर्स उत्पन्न होती हैं. इसे ही प्यास कहा गया है. इस प्यास के उत्पन्न होते ही वह संसार रूपी जल के पास गया. इस संसार रूपी जल में कदम धरते ही अत्यंत शक्तिशाली ममत्व ने उसे पकड़ लिया. यह ममत्व ही मगर है. इस ममत्व के पकड़ लेने पर वह उस कष्ट को सह नहीं पाया.
2: ఇంతకుపూర్వము తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒకటూరు ఏడ్చవచ్చు. ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికో ఏ దుఃఖం వచ్చినట్టు వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి. ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది వీటికి చాలా బంధన ఏర్పడిపోయింది. ఈ యొక్క బంధన ఏర్పడేటప్పటికి భగవంతుడు కనిపించాడు. అప్పుడు భగవంతుడు కనిపించినప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అవుతాడు.
1: పహలే అకేలే రహనే కే కారణ అప్నే లియే కభీ రోయా హోగా, లేకిన్ షాదీ హోనే కే బాద్ పత్నీ కే లియే రోనా పడతా హై, పత్నీ కే మాతా పితా కే లియే రోనా పడతా హై, సాలో కే లియే రోనా పడతా హై, ఉన్ లోగో కో కుచ్ హో గయా తో ఇసే రోనా పడతా హై. యే సబ్ ఏక్ దూసరే కే సాథ్ జుడ్ కర్ బఢ్తే హీ జాతే హై. ఇస్ అభిమాన్ ఔర్ మమత్వ కే బఢ్ జానే సే బంధన్ భీ బఢ్ గయే.
2: ఈ యొక్క బంధన్ ఏర్పడేటప్పటికి భగవంతుడు కనిపించాడు. అప్పుడు భగవంతుడు కనిపించినప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అవుతాడు.
1: పహలే అకేలే రహనే కే కారణ

0: దివ్యాత్మ స్వరూపమైన విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అన్నది అగ్నితో చెల్లాటము, బెబ్బులతో యుద్ధం వంటిది. ఏ కించిత్ మనం ఏమారుపాటు జరిగినప్పటికీ పొంచుకుని ఉన్నటువంటి యొక్క మాయా అనేటువంటిది సంసారం అనేటువంటి పొదలోకి లాగి మానవుని తబ్బిబ్బు పరచి తన మానవత్వాన్ని మరిపింపజేసేటువంటి యొక్క ప్రయత్నాన్ని కూడాను పూనుకుంటుంది. అట్టి స్థితి యందు మానవుడు ఆధ్యాత్మిక మార్గమును ప్రవేశించుటకు పూర్వము ఈ ప్రాణాయామ ప్రత్యాహారముల యొక్క విశిష్టతను గుర్తించుట అత్యవసరము.
1: యు ట్రై అండ్ హోల్డ్ యువర్ బ్రెత్ ఎవ్రీ డే. యు మస్ట్ మేక్ an inquiry about your being knowledgeable. You must also understand what it is by which you can go into samadhi. In this manner, perform the controlling of your breath pranayama every day. Divyatma Swarupas, young students, to enter into spiritual practices, it is like playing with fire. It is like fighting with a tiger. If you are careless, this thing known as Maya will surround you, will pull you into the life of a family, and it will make you undergo several illusions. Therefore, before entering the path of the spiritual aspirations, you must be very careful and try and hold your breath.
0: Sadhanalu. ఆంతరంగిక సాధన, బహిరంగ సాధన అని రెండు రకములు. మనము శ్రవణం, మననం, నితిధ్యాసలతో పాటు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, చింతనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం అనేటువంటి మార్గములు అన్నీ కూడాను కేవలము ఇది బహిరంగ సాధనలుగా నిరూపిస్తుంటున్నాయి. అయితే ఆంతరంగిక సాధన అన్నటువంటిది ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇవి రెండు మాత్రమే ఆంతరంగిక సాధనలు.
1: ఆల్ సాధనాస్ ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్. వన్ కైండ్ మే బి రిఫర్డ్ టు యాజ్ ది ఇన్నర్ ప్రాక్టీసెస్, ది సెకండ్ కైండ్ మే బి రిఫర్డ్ టు యాజ్ ది ఔటర్ ప్రాక్టీసెస్. వెదర్ ఇట్ ఈస్ యువర్ లిసనింగ్ టు ఎ డిస్కోర్స్ ఆర్ thinking about that discourse after you listen, or turning it over in your mind and digesting that discourse, and the many different ways of serving, that is listening and sitting at the guru's feet and digesting and so on, all these may be referred to as sadhanas or outer practices. There are only two which can be called the inner practices, that is pranayama, taking the breath in and out, and pratyahara, that is controlling this breath which you take in. These two are inner sadhanas or practices.
0: Pranayamam annatundi pranamunu nirodhinchatame pranayamam yokka sadhana.
1: Pranayama is this sadhana or practice by which you would hold the prana.
0: Pranamulu aidu unnavi manavuni yendu. Okkati ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, ఈ ఐదు ప్రాణములు కూడాను నిరోధింపచేసి తద్వారా అనేక రకములైనటువంటి యొక్క అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ప్రాణాయామం యొక్క విశిష్టత.
1: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రాణాయామ ఈజ్ టు రికగ్నైజ్ దట్ దర్ ఆర్ ఫైవ్ డిఫరెంట్ వైటల్ ఎయిర్స్. దే ఆర్ కాల్డ్ ప్రాణ, అపాన, వ్యాన, Udana and Samana. It is to be able to control these five different vital airs. By that process, you will be able to develop a certain amount of inner vision. This is referred to as pranayama.
0: ఈ ప్రాణాయామం నందు రేచక, పూరక, కుంభకమని మూడు రకములుగా ఉంటున్నవి.
1: In this process of pranayama, there are three different kinds. They are referred to as రేచక, పూరక అండ్ కుంభక.
0: ప్రాణగతిని అపానగతిలో, అపానగతిని ప్రాణగతిలో, ప్రాణగతి అపానగతి రెండింటి యందు కూడాను కుంభకమును చేసేటువంటి పరిస్థితి యందు ఈ మూడింటి యొక్క మార్గములు నడుపుతూ ఉన్నాయి.
1: to be able to get control over the various vital airs, prana and apana, and hold them in the process that is described as kumbhaka. This is how these three different things are being described.
0: Inka pratyaharamu. Pratyaharam anaga indriyamula dwara manasunu bahirmukhamuga unnatvanti bhavamulato antarmukhamuga chercheyatvanti prayatnaniki punukovatam pratyaharam yokka visishtata. Anaga manasu yokka kiranamulu ప్రాకృత దృశ్యములపై ప్రసరించటం చేత ఈ మనస్సు మాలిన్యము చెంది కేవలం విషయ సంబంధమైనటువంటి యొక్క వాంఛలయందు తన యొక్క రాగమును అభివృద్ధి పరుచుకోవటం చేత వాడు బంధితుడవుతున్నాడు. అట్టి కారణం వల్ల ఈ మానసిక కిరణములను ఆత్మవైపున మరల్ప చేసేటువంటి యొక్క ప్రయత్నమే ప్రత్యాహారం యొక్క అర్థము.
1: ది సెకండ్ ప్రాసెస్ ప్రత్యాహార ఇస్ యాజ్ ఫాలోస్. దిస్ consists in controlling your mind through your organs. The organs, with the help of the mind, generally look at external appearances. By looking at these external appearances, the mind develops sensuous desires. As a result of these sensuous desires, the mind becomes impure. The process of pratyahara consists in turning the mind from external appearances towards the internal factors. This turning of the mind towards the internal vision is what is referred to as pratyahara.
0: Aithe ee naadu aneka mandi sadhakulu konta telinatvanti guruvulanu anusarinchatam cheta pranayamam maatrame cheyuchu konta mandi leka pratyaharamunu maatrame anusarinchuchu konta mandi వారి యొక్క నిత్యకృత్యం లోపల కాలమును గడుపుతున్నారు. ఇది చాలా పొరపాటు. ప్రాణాయామం లేని ప్రత్యాహారము, ప్రత్యాహారము లేని ప్రాణాయామము చేయడానికి వీలు కాదు. కనుక ప్రాణాయామం, ప్రత్యాహారము రెండు కూడాను ఒక జంటల వంటిది. ఇవి రెండు బింబ ప్రతిబింబము వంటివి. ఒకటి లేక రెండవ చేయించినప్పుడు దాని ఫలసిద్ధి ఏమాత్రం కూడాను మనకు దక్కదు.
1: టుడే సెవెరల్ సాధకాస్, not knowing what the right thing is to do, or reaching ignorant gurus, and as a result of their association with ignorant gurus, they are either practicing pranayama only or pratyahara only. This is not correct. Both pranayama and pratyahara go together. In fact, they are like reflections of each other. You will not get the benefit if either you do only pranayama or only pratyahara. These have to be taken together and each one depends on the other.
0: Manasunu arikattinappude pranamu kudanu vasamavutundi. Pranamunu arikattinappude manasu vasamavutundi. Ee manasu pranamulu rendinti endu kudanu dehamaneetundi yokka chaitanya swaroopakanga nilchi untundali. Kanukane ee deha chaitanyamunu manam stambimpa cheseetundi nimittamai మనస్సును లోదృష్టిగాను ఈ యొక్క ప్రాణమును నిరోధించేటువంటి యొక్క ప్రాణాయామంగాను రెండును ఆచరించినప్పుడే ఈ యొక్క సిద్ధి మనం సమాధి సిద్ధి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ కెన్ కంట్రోల్ ది ప్రాణ ఆర్ ది వైటల్ ఎయిర్, అండ్ ఇట్స్ ఓన్లీ వెన్ యూ కంట్రోల్ ది వైటల్ ఎయిర్ కాన్వర్స్లీ యూ కెన్ కంట్రోల్ ది మైండ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ వన్ వితౌట్ ది అదర్. బై డూయింగ్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ you can turn the mind inwards and you can control your prana. That is how the living body, the body which has life in it, can itself be brought under control and you can experience a state which is referred to as the state of samadhi.
0: Indulo nitya nitya vishaya vicharana atyavasaramani rendava line lo manaku telupthu unnadi.
1: In the second line of the verse which has just been given to you, it is telling us that an inquiry into what is permanent and what is not permanent is essential.
0: Aa nitya nitya vishaya parisilana chesinappudu atma satyamani dehamu asatyamani indulo telutu vastuntundadi. Atma vicharamulo manamu chakkaga vicharana salipinappudu ee atmake సత్యం, శివం, సుందరం అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క నామములు కూడాను ఉన్నవి.
1: When you make this inquiry into what is permanent truth and what is not permanent, you will come to the conclusion that Atma is the permanent truth. whereas body is untruth and is not permanent. And you go further, find out the nature of Atma, the permanent truth, you will also see that Atma is being referred to by these three sacred names, Satyam, Shivam, Sundaram.
0: Satyamu leni Shivamu, Shivamu leni Sundaramu, undadaniki veelu kaadu. Satyamu yokka prakasame Shivamu, Shivamu yokka vilasame Sundaram.
1: It's not possible to have prosperity which is not associated with truth. It is not possible to have bliss which is not associated with prosperity. Prosperity goes with truth and happiness goes with prosperity.
0: Satyamu prakasam vantidi. Prakasamu dwarane prakruti manaku chudagalugutunnamu. Ee chupinchetuvanti yokka prakasamunu chudagaligetuvanti yokka vastuvunu rendinti yokka tattvamunu artham chesukuneetuvanti vishayame vilasamainatuvanti sundaram.
1: Truth is like a shining light. It is with the help of this shining light of truth we are able to see the nature around us, prakriti around us. The ability to use the shining light of truth to see and understand the nature around us, that itself is the happiness and pleasure that is contained in Sundaram.
0: Kanuka Satyam Shivam Sundaram Militamainatuvanti Yokka Swarupame Atma.
1: Therefore, what is the mixture or the conglomeration of this shining truth, Satyam, of this prosperity, Shivam, and this happiness, Sundaram, that is the shape of Atma.
0: Ee moodinti yokka tattvanni artham cheskoni gurtinchina tarvata, manamu inka cheyavalasinatuvanti sadhanalu ye matram kudanu undavu. Vanta aina tarvata kattalato kani nipputo kani manaku ye matram avasaram undadu.
1: After you have been able to understand the special aspect of these three things, there is nothing else for you to inquire or to find out. Just as after you have finished your cooking, you have no more need either with the firewood or with the hearth.
0: Inka moodavadainatuvanti manamu samadhi sthitilo poyyetuvanti paristhitiki konni rakamulainatuvanti yokka margamulu kudanu manam avalambinchavalsinatuvantidi undi. Ee samadhi ye reetiga manaku siddhistundi ante ఈ ప్రాణాయామం ప్రత్యాహారం యొక్క చేరికతో మన యొక్క ఇంద్రియములు స్తంభించిపోయి ప్రాణతత్వము వాంఛనను విసర్జించి కేవలం ఆత్మతత్వమునందే ప్రకాశమును అనుభవించటం చేత మనము ఈ యొక్క దేహములో ఉన్నటువంటి సర్వ శక్తులు కూడాను ఒక విధమైనటువంటి రీతి లోపల నిరోధింపబడతాయి.
1: నౌ వాట్ ఈస్ కంటెయిన్డ్ యాజ్ ఎ థర్డ్ ఐటమ్ ఇన్ ది థర్డ్ లైన్ రిఫర్స్ టు ది స్టేట్ ఆఫ్ సమాధి. How do we get this state of samadhi? This is what has been explained. This is by paying attention to pranayama and pratyahara. If you pay attention to both pranayama and pratyahara, you will be able to give up all your desires. You will be able to turn your mind from the external sensuous desires towards the Atma. When you do that, you will find that the entire body takes a very different turn. The energies of different kinds in the body will all come under your control.
0: ఈ సమాధి కూడాను కేవలము తెలియనటువంటి మూర్ఖత్వంలో కాని లేక ఏ విధమైనటువంటి తెలివితేటలు లేనటువంటి యొక్క అంధకారంలో కాని ఉండకూడదు. జాప్య సమేత సమాధి విధానం అన్నారు, అనగా జపముతో సహితమైనటువంటి సమాధిగా ఉండాలట.
1: This samadhi which has been referred to should not be some foolish blankness. It cannot also be a darkness of the mind. Japa should go along with this samadhi. That is how the samadhi has been described.
0: Japamanaga kevalamu oka malanu chetiyandunchukoni aa malalo unnatuvanti oka manulanu maatrame trippatam kaadu japamu, anaga satatam bhagavat chintanam japam. Nirantaram kudanu bhagavat naamamunu ఉచ్చరించుతూ, అనగా నాలుకతో కాకపోయినప్పటికీ మనస్సుతోనైనా ఉచ్చరించుతూ ఉండటం చేత దానికి జపము అనేటువంటిది కూడా ఉంటుండాలి. జప అనగా అది కూడాను భజగానే మారిపోతుంది. జప భజ ఈ రెండింటి యొక్క భేదములు ఏమాత్రం కూడాను మనం పాటించకూడదు. కనుక నీవు మానసికంగా అంతర్ముఖం చేసుకున్నప్పుడు ఆ అంతర్ముఖమైనటువంటి మనసు నిరంతరము భజించుతూ ఉండటమే ఈ జప సహితమైనటువంటి యొక్క సమాధి.
1: Here, the word japa should not be understood to mean holding a garland of beads and merely turning the beads one after another through your hand. This is to be understood as saying that continual repetition of the name of the Lord. This repetition of the name of the Lord may not be loudly done with your tongue. It should be done at least within yourself, inside your mind. This repetition of the name of the Lord inside your own mind mentally is referred to as japa. If you utter this word on the other side, in the reverse side, japa becomes bhaja. Whether it is japa, namely uttering the name of the Lord within your mind, or bhaja, uttering the name of the Lord externally, both of them will be called japa.
0: Vidyarthulara, ee naadu lokamulo aneka rakamulainatuvanti samadhi sthitulu bayaliderinavi. Samadhi anaga kevalamu edo oka vidhamainatuvanti deentlopala padipotamo leka aa padipoyinatuvanti sthitilo ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావములతో ఉద్రేకపూర్వకమైనటువంటి పలుకులు పలకటమో, ఇంకే విధమైనటువంటి యొక్క దేహమును అయోమయ స్థితి యందు చేయించుకోవటమో, ఈ రకమైనటువంటి యొక్క పరిస్థితులను ఈనాడు లోకము సమాధి అనేటువంటి పేరుతో చలావణి అవుతుండాలి.
1: యంగ్ స్టూడెంట్స్, టుడే సమాధి ఈజ్ బీయింగ్ అండర్స్టూడ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఇఫ్ వన్ ఫాల్స్ డౌన్ అన్కాన్షియస్ ఆర్ ఇఫ్ వన్ అటర్స్ in a semi-conscious manner, excited spiritual words, or if one behaves in a confused manner and is not consistent, we seem to be thinking that that is a state of samadhi.
0: Aithe ee samadhini unconscious ga unnatundi samayamlo leka subconsciousness lo undetundi samayamlo leka super consciousness unduga undetundi samayamlono undetundi paristhiti samadhi anipinchukodu. Sahajamainatundi sthitilo undiye ఆ సమాధి యొక్క ఆనందమును అనుభవించడానికి తగినటువంటి యొక్క ఆధారములు కూడాను కలుగుతుంటాయి. దానిని చక్కని సరి అయినటువంటి సమాధిని చెప్పడానికి వీలవుతుంది. కానీ ఏదో పడిపోయి అన్కాన్షియస్ లో ఉండేటువంటి సమయంలో సమాధి అనిపించుకోవటం అది సరి అయినటువంటి సమాధి కానేరదు. లేక ఇస్టీరియా ఉండొచ్చును, లేక ఇమోషన్ ఉండొచ్చును, లేక ఫిట్స్ గా ఉండొచ్చును, ఇంకే విధమైనటువంటి యొక్క వ్యాధిగా ఉండొచ్చును. కానీ ఆ దానిని సమాధి అని చెప్పడానికి మాత్రము సాధ్యం కాదు. అలాంటి యొక్క స్థితులంతా కూడాను మన భారతీయులు సక్రమమైనటువంటి మార్గంలో గుర్తించుకొనలేక ఇట్టి వాటినే సమాధి అనేటువంటి యొక్క రూపముతో లోకానికి అందించడానికి పూనుకోవటం చేతనే ఈ పవిత్రమైనటువంటి యొక్క సమాధి స్థితులు కానీ, ప్రాణాయామ ప్రత్యాహారముల యొక్క పరిస్థితులు కానీ, జప తపముల యొక్క విశిష్టతలు కానీ సరి అయినటువంటి దీంట్లో గౌరవానికి సరి అయిన గురి కావటం లేదు. కనుక మనము ఈనాడు సత్యమైనటువంటి మార్గమును, నిత్యమైనటువంటి స్థితిని, పవిత్రమైనటువంటి భావమును మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం సల్పాలి.
1: టు బి అన్కాన్షియస్ ఇస్ నాట్ సమాధి. టు బి ఇన్ ఎ సబ్ కాన్షియస్ స్టేట్ ఇస్ నాట్ సమాధి. టు బి ఇన్ ఎ సూపర్ కాన్షియస్ స్టేట్ ఇస్ నాట్ సమాధి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ వన్ ఈజ్ ఇన్ హిస్ న్యాచురల్ స్టేట్, నాట్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ స్టేట్, and yet enjoy the bliss which is connoted by the word samadhi. This is quite possible, and that is the real samadhi. Anything else, either being unconscious or subconscious and superconscious, these will be referred to either as hysteria, or it may be emotion, or it may be fits, or it may be some other disease of that kind. That can never be called samadhi. Unfortunately, Indians today are not able to recognize true samadhi from these various diseases, and therefore they are not able to hand over to others the sacred meaning and the sacred type of samadhi. The pranayama and the pratyahara and the tapa and the japa have all to be interpreted properly, and they are not being interpreted properly. You should take to the true path and understand what this sacred samadhi is.
0: పదముల యొక్క అర్థములే పదార్థములుగా ఉండినటువంటి స్థితిలో పదార్థములకు మరి వేరే పేర్లు మాత్రం ఉండవు. పదముకో ఉన్నటువంటి అర్థమే పదార్థము. కనుకనే ఈ సమాధి అనేటువంటిది సమాధిలో ఉన్నటువంటి యొక్క పదములో ఉన్న అర్థమే సమాధి యొక్క స్వరూపము. అనగా సమా ఈక్వల్ అనగా సమస్థితిలో, ది బుద్ధి సమబుద్ధి అయినటువంటి స్థితిలో ఉండటమే సమాధి అనేటువంటిది. కానీ ఇది సహజమైన జీవితం లోపల కూడా మనం అనుభవించుకోవటానికి అవకాశం అవుతుంది. ఎప్పుడు ఈ ప్రాణాయామ ప్రత్యాహారముల యొక్క పూర్ణ స్వరూపాన్ని మనము అనుభవించిన స్థితిలో, సహజ స్థితిలో, లోకంలో ఉండి కూడను మనము సర్వస్వాన్ని చూచుచు సర్వ పరిస్థితుల యందు మనము కొంత అనుభూతిలో ఉండి కూడను వాటికి ఏమాత్రము సంబంధం లేనటువంటి స్థితిలో ఉంటుంటాం.
1: ది వర్డ్స్ విచ్ యు లిసన్ టు యాజ్ ది నేమ్స్ ఆఫ్ వేరియస్ థింగ్స్ అరౌండ్ యు ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ దేర్ మీనింగ్. ఇన్ ఫ్యాక్ట్ ది మీనింగ్ అటాచ్ టు ది వర్డ్స్ కమ్స్ so far as the particular item for which that name comes. So, samadhi should itself contain the meaning of what it indicates. Samadhi, sama means equal, dhi is buddhi or thought or intelligence. When you have developed a state of equanimity or equal-mindedness, then you are in samadhi. Therefore, it is quite possible for you to develop this state of samadhi even in ordinary life, provided you understand what is meant by pranayama and pratyahara. In ordinary world, while being quite normal, without getting into any emotion, you can certainly develop the state of samadhi.
0: Manasu antarmukhamu gavinchinappudu ఆత్మ దృష్టి ఎందే మనసు ఉంటాది, కాని ప్రకృతి పైన ఏమాత్రం కూడా ప్రసరించడానికి వీలుండదు. కనుక ప్రకృతి యొక్క స్వరూప స్వభావములంతా కూడా విసర్జించి ఆత్మలక్ష్యమునందే ఉంటుంటాది ఆ యొక్క మనస్సు. కనుక అట్టి స్థితిలో సుఖదుఖములు కాని, కష్ట నష్టములు కాని, లేక చల్లదనము వేడిదనములు కాని, ఈ ద్వంద్వములకు అతీతమైనటువంటి స్థాయిలో ఉండటం చేత దానికి సమధి అని పేరు వచ్చింది.
1: That the mind is looking only at the Atma. The mind in that stage is not looking at the external natural surroundings. Therefore, in a condition when your mind is turned inwards, when you have completely ignored your external surroundings, then you will not notice the difference between either pleasure and pain, or between gain and loss, or between heat and cold. In fact, the mind will be in a position when you will not recognize these disparities and differences. It is the oneness that you will be able to realize.
0: Vyaktiga prapanchamulo sancharinchutu undinappatikini సమాజముతో సంబంధముగా కల్పించుకున్నట్టుగా మనం తోచినప్పటికీ అతని యొక్క మనస్తత్వము ఈ యొక్క ప్రపంచమునకు కాని సమాజమునకు కాని ఎట్టి సంబంధము లేనటువంటిదిగా ఉంటుంటాది. చూపర్లోకి మాత్రము దాని యొక్క స్వరూపము అనేక రకములుగా భావించుకోవచ్చును, కాని తనకు తాను నిరంతరము కూడాను ఆత్మలక్ష్యమునందే ఉంటుంటాడు. ఇది ఏ రీతిగనగా బురదలో ఉన్నటువంటి పురుగు బురదయందు ఉండినప్పటికీ ఆ బురద తనకు అంటుకోనేటువంటి పురుగులు కొన్ని ఉంటుంటాయి. మనము అలంకార నిమిత్తమై ఆడవారు కన్నులకు కాటుక పెట్టుకుంటుంటారు, కానీ అలంకారంగా మనకు కాటుక కనిపిస్తుంటాది, కానీ గుడ్డును మాత్రం ఆ యొక్క కాటుక అంటుకోదు. మనము అనేక రకములైనటువంటి జిడ్డు పదార్థములు మనము నాలుకతో భుజిస్తున్నాము, కానీ ఎన్ని జిడ్డు పదార్థములు చేతితో తీసుకుని నాలుక యందు ఉంచుకున్నప్పటికీ చేతికైనా జిడ్డు తగులుతుంది, కానీ నాలుకకు జిడ్డు ఉండదు. కనుకనే ఇట్టి రూపము లోపల కొలను లోపల ఉన్నటువంటి యొక్క తామర పుష్పము ఆ నీరు లేకపోతే ఒక్క క్షణమైనా జీవించడానికి సాధ్యం కానప్పటికీ ఆ నీరును మాత్రం తాను చేర్చుకొనక ఉంటుంటాది. ఈ కమలం వంటిది, కన్నులు వంటిది, ఈ యొక్క నాలుక వంటిది, ఈ యొక్క సమాధి స్థితి.
1: When an individual is in a state of samadhi, although the individual is moving around in the world, he has nothing to do with the world. Although that individual appears to you as if he is a part of the society, he is not affected by the society. The mind of such a person is always concentrated on the Atma Drishti, and he has nothing to do, nor is he touched or affected by the surrounding world or the surrounding society. As an example, one can mention that there is a worm, a kind of worm which lives in mud. Yet the mud does not touch that worm or affect the worm at all. Or take the case of women who paint black on their eyes. That paint is not going to touch their eyelids. The eyelids are completely free from the paint which they put on their eyelids. You may take another example of our tongue. We eat so many greasy things. The grease may even get on your hand, but the grease never remains on the tongue. The tongue is untouched by the grease. Let us take the case of a lotus. This lotus flower lives in water, has to depend upon water for its life, yet water does not touch this lotus flower. Like the lotus, like the tongue, like the worm in the mud, like the eyelids of the women, these things remain untouched. The person in samadhi is not touched by the world, nor is he touched by the society.
0: కనుక సమాధి స్థితిని మనము ఇట్టి పరిస్థితిలో మనం తెలుసుకోవటానికి కురు అవధానం మహదవధానం. ఇది నాలుగవ యొక్క పదము.
1: ఇన్ ఆర్డర్ దట్ యు మే అండర్స్టాండ్ అండ్ రీచ్ ది స్టేట్ ఆఫ్ సమాధి, ది ఫోర్త్ లైన్ ఇన్ ది వర్డ్స్ టెల్స్ us టు డూ అవధానం మహా అవధానం, దట్ ఈస్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అండ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు రీచ్ ది సమాధి స్టేట్.
0: తొందర పడక ఓపికతో నిశ్చలమైన భావముతో ఒక ప్రశాంతమైన హృదయముతో నీవు విచారించు. అంతేకాని తొందరపడి లేక ఏదో ఒక విధమైనటువంటి ఆరాటముతో ఒక దురాశతో దీనిని పొందాలనేటువంటి యొక్క ఆతృతతో నీవు ఇందులో ప్రవేశించడానికి పూనుకోవద్దు. మనం ఈనాడు ఒక మొక్కను నాటుతున్నాం. మొక్కను నాటిన తక్షణమే ఫలములు మనకు అందించదు. ఆ మొక్క వృక్షము కావటానికి కొంత కాలము తీసుకుంటుంది. ఆ కాలము తీసుకున్న తదుపరే మనకు ఆ యొక్క ఫలమును మనకు అందిస్తుంది. పంట ఈనాడు పెట్టిన తక్షణమే రేపటి దినం లోపలనే మనము ధాన్యమును ఇంటికి కోసుకుని వచ్చడానికి వీలు కాదు. ఆ పంట ధాన్యంగా మారడానికి కొంత కాలము తీసుకుంటుంది. కానీ ఈనాడు యొక్క సాధనలు మొక్కను నాటిన తక్షణమే పండు కావాలని ఆశిస్తున్నారు, పైరు పెట్టిన తక్షణమే పంట రావాలి అని ఆశిస్తున్నారు. కనుక ఇట్టి దురాశకు మీరు గురికాక, తొందరకు మీరు తుట్టుపాటుకు మీరు ఏమాత్రం కూడా అవకాశమునివ్వక, శాంతముతో ఓపికతో సహనముతో ప్రసన్నమైన హృదయముతో దీనిని మీరు కాచుకుని ఉండండి. కాని తొందర పడకూడదు అని ఇందులో కురు అవధానం మహదవధానం అని ఈ శంకర్ల వారు ఈ భజగోవింద శ్లోకమునకు నాలుగో పదంగా ఉచ్చరించాడు.
1: Do not be in haste. Do not lose your patience. Do not have a wavering mind. Remember, if you want to attain the state of samadhi, you should have an unwavering mind. You should have good surroundings. You should be able to concentrate. Avoid haste. It is in this manner that you can attain the state of samadhi. Let us take the example of a plant. You put a plant and you want the fruit immediately. How can you get it? The plant must become a tree. The tree must yield the fruit. Take the case of seeds. You put the seedlings in the earth and you want the harvest immediately. You cannot get it. There will have to be some time given for the harvest to be ready. Unfortunately, today all the sadhakas want to have the fruits as soon as they plant the tree. They want to have the harvest as soon as they put the seeds in. They do not allow any time. What Shankara wanted to tell us in this fourth line is, do not be in haste. Be peaceful. Remain calm under those circumstances. If you fill your heart in this manner, Kuru Avadhanam, Maha Avadhanam, you will be able to reach the state of Samadhi.
0: Indulo anekamandi Vedantamulu ఆశించి ఆచరించి దానిని అభీష్టంతో తత్వాన్ని గుర్తించుకునేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులకు కూడాను కొన్ని కొన్ని రకములైనటువంటి సందేహములు కూడాను కలుగుతుంటాయి. బ్రహ్మము ప్రకృతి ఈ రెండింటి యందు ఏకత్వం చూడటం సాధ్యం కాదు కదా. బ్రహ్మమునకు ప్రకృతి భిన్నముగా ఉండినటువంటి సమయంలో బ్రహ్మ ప్రకృతి రెండు కూడాను ఏకమయ్యేటువంటి యొక్క మార్గము ఏ రీతిగా ఉన్నది, కావటానికి వీలు కాదే అనేటువంటి ఆపోహలతో కూడాను వారిలో వారు కుమ్ములుతుంటారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కాల్ దెమ్సెల్వ్స్ వేదాంతిన్స్ అండ్ హూ ఆర్ స్టడీయింగ్ ది నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్. దే ఆఫెన్ గెట్ హెసిటేషన్ అండ్ డౌట్స్. దే ఆస్క్ బ్రహ్మన్ అండ్ ప్రకృతి నేచర్ ఆర్ టూ సెపరేట్ థింగ్స్. వి సీ దెమ్ యాజ్ సెపరేట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ దే ఆర్ ఐడెంటికల్ అండ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ దే ఆస్క్ అండ్ సమ్ టైమ్స్ దే గెట్ డౌట్ అబౌట్ ది ఐడెంటిటీ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ప్రకృతి ఆర్ నేచర్.
0: దృశ్యమునకు భిన్నంగా కనిపిస్తున్నది కానీ అంతరార్థమునందు మనం చక్కగా విచారణ సలిపినప్పుడు అందులో ఏకత్వమే మనకు స్పష్టమవుతుండదు. దీనికి చిన్న ఉదాహరణ, ఒక విత్తనం ఉన్నది. ఆ విత్తనము మట్టిలో మనం పెట్టి నీరును పోసి దానిని సరైన రీతిగా మనం కాపాడినప్పుడు ఆ విత్తనము మొక్కగా బయలుదేరి అదే వృక్షంగా వచ్చి అదే చిగుళ్లుగా వేసి పుష్పములుగా వికసించి ఫలములుగా మనకు అందించి అనేక రకములైనటువంటి యొక్క స్వరూపకంగా మనకు నిరూపణ ఇస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఫర్ అవర్ అపియరెన్స్ అపారెంట్లీ దీస్ థింగ్స్ లుక్ సెపరేట్, బ్రహ్మం అండ్ ది నేచర్. But there is a small example for understanding this. Take the case of a seed. When you put the seed, a plant comes out of it. This plant grows into a big tree. The tree gives out branches, flowers, fruits, and so on. You see this diverse manifestation of the plant, the tree, the flowers, the fruits, and so on from the seed.
0: Aithe, prakruti gunadosham vala, idi mokka ganu, aakulu ganu, pushpamulu ganu, palamulu ganu, kommalu ganu, remmalu ganu, manaku agupinchutunnavi kani, ఆధ్యాత్మిక దృష్టి ఎందు దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఏ విత్తనము మట్టిలో పెడితేమో ఆ మట్టియే మొక్కగా, మట్టియే కొమ్మలుగా, మట్టియే ఆకులుగా, మట్టియే పుష్పములుగా, మట్టియే ఫలములుగా ఉన్నది. ఫలములు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పుష్పములు అన్నీ కూడాను మట్టిమయమే కాని ఈ మట్టిని మాత్రం విడిచి వేరు రూపాన్ని ఇవి పొందలేదు.
1: ఇట్స్ ఓన్లీ ది ఇల్యూజరీ అపియరెన్స్ of the nature that makes us look at these things and believe that they are diverse and different. But if you look at these flowers, the tree, the branches, the seed, and the fruit, and the leaves, from a spiritual angle, from an adhyatmic angle, you will see that all these things are simply different manifestations of the mud in which you have put the seed. It's not as if they have come from somewhere else. They all have arisen from the same mud.
0: కనుక మట్టి నుంచి పుట్టినటువంటి చెట్టు మట్టియే కాని చెట్టు కాదు. అదే విధముగానే బ్రహ్మ నుంచి పుట్టినటువంటి ప్రకృతి బ్రహ్మనే కాని ప్రకృతి కాదు. మనకు ఆకారంగా ప్రకృతిగా మనకు గోచరిస్తుంది అది, కానీ ఈ గోచరించేటువంటి ప్రకృతి బ్రహ్మస్వరూపమే అనేటువంటి సత్యాన్ని వేదాంతము బలపరుస్తుంది.
1: వాట్ హ్యాస్ బీన్ బోర్న్ అవుట్ ఆఫ్ మడ్ యాజ్ ఎ ట్రీ ఈజ్ మడ్. It cannot be anything different from mud. The tree is apparently a tree but is mud. In the same manner, prakriti or nature which you see around you and which is born out of Brahman is only Brahman and it cannot be anything else. It is only an apparent illusory vision which makes you think that it is different from Brahman. This is what Vedanta tells us.
0: Itti satyanni manam gurtinchadaniki grahana siddhi లక్ష్యము ఈ రెండు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు రియలైజ్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ వన్ మస్ట్ హ్యావ్ ది క్లారిటీ ఆఫ్ మైండ్ అండ్ ఆల్సో ది ఎబిలిటీ టు డూ దాట్.
0: అనగా ఈ యొక్క లక్ష్యము అనేటువంటి దానికి మనం ఒక చిన్న ఉదాహరణము. మహాభారతం నందు ద్రోణాచార్యులు పాండవులకు విలువిద్య నేర్పించేటువంటి నిమిత్తమై ఒక వృక్షమునకు ఒక పక్షిని కట్టి ఆ పక్షిని కొట్టమని ఈ పాండవులలో ఒకరి తరువాత ఒకరిని పిలిచి దానికి కొట్టడానికి ఆజ్ఞ ఇచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ అన్ ఐడియా ఆఫ్ దిస్ లక్ష్య ఆర్ ది ఆబ్జెక్ట్ ఆర్ ది ఎండ్, వీ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ గురు ద్రోణాచార్య ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత హెడ్ టైడ్ అప్ ఎ బర్డ్ టు ఎ ట్రీ అండ్ కాల్ ది పాండవాస్ టు లుక్ ఎట్ దట్ బర్డ్ అండ్ షూట్ ఎట్ ఇట్.
0: అప్పుడు ఒక్కొక్కరు ఆ యొక్క ప్రదేశములకు వచ్చి తాము కొట్టుటకు సంసిద్ధంగా ఉండినటువంటి సమయమునందు ద్రోణాచార్యులు కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి వారు. భీమా, ఇప్పుడు నీకు ఏమి కనిపిస్తుందో అది తెలుసా అని ప్రశ్నించాడు. ఆ భీముడు మహాబలవంతుడు కదా, తనకు ఎక్కువ తెలివితేటలు ఉండినట్టుగా తాను ప్రదర్శించటకు నిమిత్తమై, గురూజీ వృక్షం కనిపించుతున్నది, పక్షి కనిపించుతున్నది, పక్షికి కట్టిన త్రాడు కనిపించుతున్నది, దాని వెనుకల ఆకాశం కూడా కనిపిస్తున్నది అని విర్రవీగాడు.
1: ఇన్ దట్ ఇన్స్టెన్స్ when the Pandavas were coming one after another to try their hand at the shooting this bird, the Guru, Drona, used to ask them several questions. Take the case of Bhima, the strong man who came to try his hand. Dronacharya asked him, Bhima, what do you see? Bhima, in full consciousness of his great strength, told the Guru, yes, I see a tree, I see a bird, I see some thread which tied up the bird, I also see the sky behind the bird.
0: సరే, నీకు ఇన్ని కనిపించుచున్నప్పుడు నీవు చాలా దృష్టిని ఏకాగ్రతపరుచుకున్నావు, నీవు ప్రక్కన కూర్చోమన్నాడు. అదే విధముగానే ఈ నలుగురు అన్నదమ్ములను కూడాను పిలిపించాడు. ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడాను భీముని కంటే ఇంకా అధికమైనటువంటి యొక్క పదార్థములే గుర్తించుకుంటూ వచ్చారు. అర్జునుడు మాత్రం వచ్చాడు. అర్జునుడి ఈ ప్రశ్న వేసినప్పుడు అర్జునుడు చెప్పాడు, గురూజీ ఒక్క పక్షి తప్ప నాకు ఏమీ కూడా కనిపించటం లేదన్నాడు.
1: ఇన్ దట్ సిచ్యువేషన్ ది అదర్ ఫోర్ బ్రదర్స్ ఆల్సో వర్ కాల్డ్. ఆఫ్ దెమ్ Three brothers gave similar replies. Then Dronacharya said, well, your concentration is not up to the mark when you are seeing so many things. It was only Arjuna who, for the questions that were put to him by Drona, gave the reply, I see nothing else. I see only the bird.
0: తాను విద్యను నేర్చుకోవాలి అనేటువంటి శ్రద్ధ ఉండేటువంటి వ్యక్తి దేనిపై నేర్చుకోవాలి అని ఆశపడుతున్నాడో దానిపైన మాత్రమే లక్ష్యం ఉంచటమే అది లక్ష్య సిద్ధికి సరి అయినటువంటి యొక్క అర్థము. కానీ ఈనాడు నేర్చుకోవాలి అనేటువంటిది ఒకటి, దానికి లక్ష్యములు అనేకములు. ఈ రకంగా రావటం చేత మనము పొందవలసిన దాన్ని పొందలేకపోతున్నాము, చేరవలసిన దాన్ని చేరలేకపోతున్నాము. అర్జునుడి వంటి లక్ష్యం మనం పెట్టుకోవాలి, దానిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: If you have an intense desire to learn some particular thing, you must concentrate on that particular thing. Unfortunately, today we wish to learn something and we concentrate on many other things which have no relationship to what we want to learn. This is the reason why we are not able to reach the destination which we have to reach to learn what we wish to learn.
0: ఇంకా గుణగ్రహణం అనేటువంటి దాని లోపల దానికి కూడాను మహాభారతంలో చిన్నని ఒక ఆదర్శం.
1: ఫర్ ది సెకండ్ ఆస్పెక్ట్ గుణగ్రహణ, దట్ ఈస్ ది ఎబిలిటీ టు అబ్సార్బ్ గుడ్ క్వాలిటీ, దర్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ మహాభారత.
0: ఒకనొక సమయం నందు పరీక్షించ గోరి కృష్ణుడు దుర్యోధనుని పిలిపించాడు. అనగా దుర్యోధను యుద్ధం యొక్క తర్వాత కాదు, యుద్ధం తర్వాత దుర్యోధనుడే లేడు. ఈ యుద్ధ సంబంధమైనటువంటి వాక్యములు రాక పూర్వమే ఒకరికొకరు సన్నిహితమైనటువంటి సంబంధంగా ఉండినప్పుడే దుర్యోధనుని పిలిపించి, దుర్యోధన, నేను ఏదో ఒక ఘనకార్యం చేయ సంకల్పించాను, కనుక అట్టి ఘనకార్యంలో ఒక మహాగుణవంతుడైనటువంటి వాడు, మంచి వ్యక్తి నాకు అవసరంగా ఉంటుండాది. నీవు ప్రపంచంలో వెళ్లి మంచి గుణవంతుడైనటువంటి వాడిని నీవు ఏరుకుని తీసుకుని రామని ఆజ్ఞ చేశాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ కృష్ణ కాల్డ్ దుర్యోధన. This took place not after the war of Mahabharata, but before the war of Mahabharata, because after the war there was no longer Duryodhana. Krishna told Duryodhana, I want to do something great and something very special. For that purpose, I want a good man with good attributes. Will you please, for me, look round the world and get a man, a good man with good attributes.
0: Sari, Duryodhana velladu, konni dinamulanta kudanu prapanchananta kudanu వెతికాడు. ఎక్కడా మంచివారు చిక్కలేదని చెప్పి తిరిగి కృష్ణుడి దగ్గరకు వచ్చి, స్వామి, జగత్తులో గుణవంతుడైనటువంటి వాడు ఎవ్వడు కూడాను నాకు కనిపించలేదు. అందరి గుణములు ఎందుకు కూడాను ఏదో కొన్ని దోషములు నాకు గోచరిస్తుంటున్నాయి. నీవు గుణవంతుడు కావాలని కోరుతున్నావు కనుక ఉన్నటువంటి వారిలో ఉన్న గుణవంతుడు వీడు ఒక్కడే, కాని ఇంకెవరు గుణవంతులు లేరు అని తనను తాను చూపుకున్నాడు.
1: ఆఫ్టర్ దాట్ దుర్యోధన వెంట్ రౌండ్ ది వరల్డ్, spent several days, searched the whole world and came back to Krishna and told him, I have not been able to find anyone in this world with good qualities. Everyone whom I looked at had some defect or other and the qualities were such that they could not be called a good man. The only person who has got approach to the good person, as you say, is myself. I am here for your service.
0: ఇంకా సరే నాయన, నీతోనే నేను ఆ పని చేయించుకుంటానని చెప్పి ఒక చోటకు పంపించాడు. తదుపరి ధర్మజుని పిలిపించాడు. ధర్మజ, జగత్తులో ఎక్కడైనా వెతికి గుణహీనుడైనటువంటి వాడు, మహాచండాలుడైనటువంటి వాడు, అనగా హీనుడు హీనుడు హీనుడు, అంతకంటే ఇంక చెడ్డవాడు ఎవరు లోకంలో లేకుండా ఉండేటువంటి వాడిని ఎవరైనా వెతికి తెస్తావా అని ఆజ్ఞ ఇచ్చాడు.
1: Krishna sent Duryodhana to some place and he said, you wait, I will use you. Then he sent for Dharmaja and he told Dharmaja to go around the world and search and find out someone who is a very bad man, whose qualities are such that there can be no one else who is worse than him in the matter of qualities. He asked Dharmaja to go around and bring the worst of beings from the point of view of qualities.
0: Dharmaja kudanu prapanchamanta galinchadu. కట్ట గడపటికి ఒక్కడికి వచ్చాడు. కృష్ణ, చెడ్డవారు నాకెక్కడ కూడా కనిపించలేదు, అందరి ఎందుకు కూడా ఉత్తమమైనటువంటి గుణములే నాకు కనిపిస్తుంటున్నాయి. ఇంకా ఏమైనా అంతో ఇంతో చెడ్డ గుణములు ఉంటున్నాయంటే ఈ ధర్మజుని ఎందు మాత్రమే ఉండవచ్చును, కాని నాకు చెడ్డవారు ఎవ్వరూ జగత్తునందు లేరు అని కూడాను తాను నమస్కారం చేశాడు.
1: Dharmaja also went round the whole world and came back to Krishna alone and told Krishna, I cannot see a bad man in this world. I am not able to find one who answers your description. If there is anything bad, some little bad that is left in one, that seems to be only in me. I am the only person who can even remotely answer your description. So I am here. You can make use of me as the worst possible person.
0: దుర్యోధనునికి మంచివారు లేరని చెప్పడానికి, ధర్మజునికి చెడ్డవారు లేరని చెప్పడానికి ఈ లోకము ఆధారం కాదు. వారి ఇరువురి యందు ఉన్నటువంటి యొక్క గుణదోషములే దీనికి ఆధారములు. కనుక ఈ గుణగ్రహమును పురస్కరించుకుని మంచి చెడ్డలు అక్కడ బయలుదేరుతున్నాయి కాని, మంచిని వెతకడానికి కాని, చెడ్డను నిర్ణయించడానికి కాని ఎవరికీ సాధ్యము కాదు. ఆ విధంగా వెతికి నిర్ణయం చేసేటువంటి అధికారం కూడా ఎవరికీ లేదు. కనుకనే మన మన గుణములను మనం పరిశుద్ధమైనటువంటి భావంలో అభివృద్ధి పరచుకుని మన యొక్క తత్వాన్ని ఈ దివ్యత్వం లోపల లీనమున నింపచేసుకునే నిమిత్తమై మన యొక్క విశ్వాసమును మనం బలపరచుకుని ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశించి మన గుణములలో ఉన్నటువంటి దోషములను పరిహారం చేసుకోవాలని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని ఈనాడు ఇంతటితో నేను ముగిస్తున్నాను.
1: దట్ దుర్యోధన కుడ్ నాట్ ఫైండ్ ఎ గుడ్ మ్యాన్ ది వరల్డ్ ఓవర్. దట్ ధర్మజ కుడ్ నాట్ ఫైండ్ ఎ బ్యాడ్ మ్యాన్ ఆల్ ది వరల్డ్ ఓవర్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ది ఫాల్ట్ ఆఫ్ ది వరల్డ్. దీస్ హ్యావ్ అరిజన్ from their own attributes. Duryodhana's qualities and Dharmaja's qualities are responsible for the result that has come about in each case. That's the reason why we give so much importance to the ability to understand good and bad. But no one can really determine what is good and what is bad. No one has the authority or the position by which he can say this is good or that is bad. That's the reason why one should develop divine faith. One should develop faith in God and improve his own qualities and follow the spiritual path. I bless you and I hope that you will be able to follow the divine path and I hope that you will be able to improve your own qualities.

ಬದನಿ ದ ಮ ಗ್ರಮ ಬದನಿ ಗರಿ.

to the heart. Happy, happy to the heart.